ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 3వ తేదీ, సోమవారం. శుభోదయం.

భద్రకాళీ మాతా సమేత వీరభద్రస్వామి ఆలయం అత్యంత మహిమాన్వితమైనది. కోయిల్ అంటే కోవెల లేదా ఆలయం, కొండ అంటే పర్వతం. కొండపైన ఆలయం ఉండటం వలన ఈ ప్రాంతానికి కోయిల్ కొండ అనే పేరు వచ్చింది. కొండపై కొలువైన దేవుళ్ళను దర్శించుకుంటుంటాం, కానీ చారిత్రక కోటల మధ్య కొలువై ఉన్న వీరభద్రుణ్ణి దర్శించడం ఒక దివ్య అనుభూతి. శంకరుని రౌద్రరూపమైన వీరభద్రుడు భక్తుల పాలిట కొంగు బంగారమై పూజలందుకుంటున్న ఈ ఆలయం విశేషాలు తెలుసుకుందాం క్షేత్రదర్శినిలో.

క్షేత్రదర్శిని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. కోయిల్కొండ వీరభద్రస్వామి ఆలయానికి గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది. ఈ ప్రాంతం కాకతీయులు, రెడ్డి రాజులు, కుతుబ్షాహీ సుల్తానుల పాలనలో ప్రముఖంగా విలసిల్లింది. 14వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ కొండకోట సైనిక పరంగా చాలా ప్రాముఖ్యత కలిగింది. కోట రక్షణలో భాగంగా శత్రువుల నుండి విజయం సాధించడానికి, సైన్యానికి ధైర్యాన్ని అందించడానికి ఉగ్రరూపుడైన వీరభద్రస్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయం, రాజులు మారినా యుగాలు మారినా తన ఆధ్యాత్మిక శోభను కోల్పోకుండా నిలిచింది. ఇక్కడి శాసనాలు, రాతి శిలాఫలకాలు నాటి వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అంతటి గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయం గురించి తెలుసుకుందాం ఇవాళటి క్షేత్రదర్శినిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: 1200 అడుగుల ఎత్తైన ఏకశిల కొండపై స్వయంభూగా స్వామివారు వెలిశారు. కొండ కింద కూడా స్వామివారి ఆలయం ఉంటుంది. కొండ కింద ఉన్న స్వామిని దర్శన వీరభద్రస్వామి అంటారు. కొండపైన కొలువైన స్వామివారిని దర్శించుకోవడానికి 360 మెట్లు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ బిల్వాష్టకం వింటూ మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుని కొండపైన విశేషాలు తెలుసుకుందాం, రండి.
1: త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం.

అన్ని మెట్లు ఎక్కి వచ్చినా ఆ అలసట అంతా ఒక్క క్షణంలో మాయమైపోతుంది కొండపైన ఉండే ప్రకృతి అందాలు చూస్తే. ప్రకృతి రమణీయత మధ్య స్వయంభూగా వెలిసిన ఆ వీరభద్రుని దర్శనం ఓ అద్వితీయ అనుభూతి. దాదాపు 600 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారు శ్రీ భద్రకాళీ అమ్మవారి సమేతంగా కొలువుదీరి

పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయ నిర్మాణ శైలి ద్రావిడ కాకతీయ శైలుల కలబోతగా కనిపిస్తుంది. కొండపై సహజ సిద్ధంగా ఉన్న రాతి గుహలు, విశాలమైన ప్రాకారాలు నాటి శిల్పుల నైపుణ్యాన్ని చాటిచెబుతాయి. ఆలయ ప్రాంగణం, రాతి స్తంభాలు, ద్వారపాలకుల విగ్రహాలు చాలా ప్రతిభావంతంగా చెక్కబడ్డాయి. కొండ పైభాగంలో కోటగోడల రక్షణ మధ్య ఆలయాన్ని నిర్మించడం నాటి సురక్షిత వాస్తుశైలికి నిదర్శనం. ఆలయ సమీపంలో ఉన్న నీటి గుండాలు కొండపై నీటి నిల్వల విధానానికి అద్దం పడతాయి. ఈ నిర్మాణ విశేషాలు, ఇంజనీరింగ్ అద్భుతాలు నేటికీ నిలిచి ఉన్నాయి. ఈ ఆలయం గురించి ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కోయిల్కొండ వీరభద్రస్వామి ఆలయం విశేషాలు తెలుసుకుంటున్నాం క్షేత్రదర్శినిలో. ఈ క్షేత్రంలో వీరభద్రస్వామి వారి విగ్రహం ఎంతో శక్తివంతమైనదిగా భక్తులు నమ్ముతారు. రాక్షస సంహారం తర్వాత శాంతించిన శంభో మహాదేవుని ఉగ్రరూపమైన వీరభద్రుడు భక్తుల కోరికలు తీర్చే అభయహస్తుడిగా ఇక్కడ వెలిశాడు. ఆలయంలో స్వామివారి ముఖమండలం ఎంతో గంభీరంగా తేజస్సుతో నిండి ఉంటుంది. శత్రుభయాలు, అనారోగ్య సమస్యలు, దృష్టిదోషాలు ఉన్నవారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఉపశమనం కలుగుతుంది అని భక్తులు నమ్ముతారు. ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత స్వామివారికి భక్తులు సమర్పించే నైవేద్యం. భక్తులు స్వామివారికి భక్ష్యాలు నైవేద్యంగా సమర్పిస్తారు. భక్ష్యాలు నైవేద్యంగా సమర్పిస్తే తమకు స్వామివారి అభయం లభిస్తుంది అని భక్తులు నమ్ముతారు. ఈ కొండపైకి రావడానికి 360 మెట్లు ఎక్కాలని మాట్లాడుకున్నాం కదా, ఈ మెట్ల వెనుక ఉన్న ఒక చిన్న కథని స్థానికులు చెబుతారు. అదేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

కోయిల్కొండ వీరభద్రస్వామి ఆలయం మెట్ల వెనుక ఉన్న కథను స్థానిక ప్రజలు ఇలా చెప్తారు. పూర్వం కంటిచూపు లేని ఒక భక్తుడు తన కంటిచూపుకై ఆ పరమేశ్వరుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాడు. తనకు కంటిచూపు వస్తే ఈ కొండపైకి రావడానికి తనే స్వయంగా మెట్లు చెక్కుతాను అని స్వామివారికి మొక్కుకుంటాడు.

అతనికి కంటిచూపు రావడంతో కొండపైకి వెళ్లే మెట్లను అతను స్వయంగా నిర్మించాడు అని స్థానికులు చెప్తారు. అంతటి మహిమాన్వితమైన ఆ వీరభద్రేశుని ఆలయం గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

స్వామివారి దర్శనానికి వెళ్తాం. కోయిల్కొండ ఆలయంలో ప్రతిరోజు వీరభద్రస్వామికి శాస్త్రోక్తంగా నిత్య పూజలు, రుద్రాభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. సోమవారాలు మాస శివరాత్రి రోజులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మాస శివరాత్రి పర్వదినాన విశేష ఉత్సవాలు, జాతర జరుగుతాయి. ఆ సమయంలో చుట్టుపక్కల జిల్లాల నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఆ సమయంలో జరిగే అగ్నిగుండ ప్రవేశం, పల్లకీ సేవ, రథోత్సవం కన్నుల పండుగగా సాగుతాయి. ఇవే కాకుండా తమ గండాలు తొలగిన భక్తులు స్వామివారికి గండజ్యోతులు సమర్పించుకునే కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది.

స్వామివారు అమ్మవారు కొలువై ఉన్న చోట ఘననాయకుడు లేకుంటే ఎలా? కొండ కింద విఘ్నేశ్వరుని ఆలయంలో ఆ ఘననాయకుణ్ణి దర్శించుకునే కొండపైన

క్షేత్రదర్శినిలో కోయిల్కొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయం విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఈ క్షేత్రం కేవలం భక్తులకే కాకుండా సాహస యాత్రికులకు కూడా ఒక అద్భుత ప్రదేశం. కొండపైకి వెళ్లే మార్గంలో పురాతన కోట తలుపులు, బురుజులు, రాతి మెట్లు దాటుకుంటూ వెళ్లడం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. కొండ ఎక్కేటప్పుడు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ చారిత్రక కట్టడాలను చూసే అవకాశం లభిస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి యువత ట్రెక్కింగ్, ఆధ్యాత్మిక యాత్ర కోసం ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. గుట్టపై నుండి చూస్తే ఒకవైపు పచ్చని పొలాలు,

మరొకవైపు కోయిల్సాగర్ డ్యామ్. చరిత్ర, దైవత్వం అన్నీ కలగలిసిన ఈ క్షేత్రాన్ని మీరు కూడా దర్శించుకుని ఆ వీరభద్రుని ఆశీస్సులు పొందండి. ఓం వీరభద్రాయ విద్మహే మహారౌద్రాయ ధీమహి తన్నో వీరభద్రాయ ప్రచోదయాత్. ఇది ఇవాళటి క్షేత్రదర్శిని.

భక్త తుకారాం చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట విన్నారు. గీతరచన వేటూరి, సంగీతం పి ఆదినారాయణరావు. సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి అధికారికంగా ముగిశాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాలోని తప్తపాని ప్రాంతాల్లో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి ఈరోజు కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. రేపు దక్షిణ ఒడిశాలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరయ్యే ముందు తప్తపాని సమీపంలోని మా కంధునీదేవి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి పర్యటన నిమిత్తం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్రపతి కార్యక్రమాలు సజావుగా సాగేలా ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశం జరుగుతుంది. ఇది డేటా నాణ్యత, ఆవిష్కరణలు, గణాంక వ్యవస్థల పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు, సంస్కరణలు, డేటా వ్యాప్తి, అందుబాటులు పెంచడం, స్థూల ఆర్థిక రంగాల వారి గణాంకాలను బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఈరోజు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల

0: 30వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఉదయం 8:30 గంటల నుండి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నమోదైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ 3 రాష్ట్రాల్లో లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుంది. అలాగే 2026-27 బ్యాచ్ విద్యా సంవత్సరం సెప్టెంబర్ 8 నుండి ప్రారంభమవుతుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం డీమ్డ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపటి నుండి ఈ నెల 17 వరకు జరుగుతుంది. కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 2022. 2వ విడత కౌన్సిలింగ్ 2024 నుండి సెప్టెంబర్ 2 వరకు, 3వ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 18 వరకు జరుగుతుంది. ఇక మిగిలిన సీట్ల భర్తీ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు షెడ్యూల్ చేయబడింది. ఆ తర్వాత కాలేజీల్లో చేరడానికి చివరి తేదీ 10 అక్టోబర్. రాష్ట్ర కోటా సీట్ల విషయానికొస్తే మొదటి విడత కౌన్సిలింగ్ ఈ నెల 13 నుండి 22వ తేదీ వరకు జరుగుతుంది. 2వ విడత కౌన్సిలింగ్ 30 నుండి సెప్టెంబర్ 8 వరకు, 3వ విడత కౌన్సిలింగ్ సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 26 వరకు నిర్వహిస్తారు. రాష్ట్ర కోటా కింద మిగిలిపోయిన సీట్ల భర్తీ 3 అక్టోబర్ నుండి 5 అక్టోబర్ వరకు జరుగుతుంది. కౌన్సిలింగ్లో పాల్గొనే అన్ని విద్యాసంస్థలు, రాష్ట్ర కౌన్సిలింగ్ అధికారులు, నిర్దేశిత సంస్థలు ఈ షెడ్యూల్ను ఖచ్చితంగా పాటించాలని ఎంసీసీ ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కోసం నషాముక్త యువ జాతీయ ప్రారంభోత్సవానంతరం మంత్రి మాట్లాడుతూ, ఈ 100 వారాల ప్రచారంలో దేశ నిర్మాణంలో యువతను సమీకరించే లక్ష్యంతో చేపట్టిన దేశవ్యాప్త ప్రజా ఉద్యమమని అన్నారు. వికసిత్ భారత్ విజన్ను సాధించడంలో ఆరోగ్యవంతమైన, అవగాహన కలిగిన, సాధికారత పొందిన యువత ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. మైభారత్ వేదిక 2,24,00,000 కంటే ఎక్కువ మంది యువతను దేశ నిర్మాణ కార్యక్రమాలతో అనుసంధానించిందని మంత్రి తెలిపారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన నషాముక్త యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యసనం వ్యక్తులను వారి లక్ష్యాల నుంచి దారి మళ్లించి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
1: नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक माँ की मुस्कान छीन लेता है, नशा एक पिता के सपनों को चूर चूर कर देता है. और जब परिवार में, समाज में ऐसा होता है और कहीं ना कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है. और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है.
0: నిన్న రాత్రి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ముగియడంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ముగింపు వేడుకల సందర్భంగా జరిగిన బాధ్యతల అప్పగింత ప్రదర్శనలో భారతదేశం తన ప్రాచీన తత్వశాస్త్రం, సమకాలీన కళాత్మకత, సాంస్కృతిక వైభవాన్ని మేళవించి ప్రపంచానికి అహ్మదాబాద్ ఘనంగా ఆహ్వానం పలికింది. కింగ్ చార్లెస్ 3 తరఫున హాజరైన ఎడెన్బర్గ్ డ్యూక్ ప్రిన్స్ ఎడ్వర్డ్ గ్లాస్గో క్రీడలు ముగిసినట్టు అధికారికంగా ప్రకటించారు. 4 ఏళ్ల తర్వాత జరగబోయే 24వ కామన్వెల్త్ గేమ్స్ సంబరాల కోసం అహ్మదాబాద్ను సందర్శించాలని అన్ని దేశాల అథ్లెట్లకు పిలుపునిచ్చారు. వేదికపై కామన్వెల్త్ గేమ్స్ జెండా ప్రదర్శనతో అధికారిక హ్యాండ్ ఓవర్ ప్రక్రియ ప్రారంభమైంది.

0: 11 రోజుల పాటు జరిగిన పోటీల తర్వాత 2026 గ్లాస్గో క్రీడల్లో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన భారత అథ్లెట్లు సంతృప్తితో స్వదేశానికి పయనమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్ కథువా జిల్లాలోని ఉజ్ బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులు, దశలవారీ అమలు ప్రణాళికను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతలను నిర్వర్తిస్తున్న జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ వాప్కోస్ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 3 రోజుల పాటు ఒడిశాలో పర్యటిస్తారు. బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం భారత అధ్యక్షతన ఈరోజు నుండి 2 రోజుల పాటు లక్నోలో జరుగుతుంది. చురుకైన ప్రజా భాగస్వామ్యం, యువత నాయకత్వం ద్వారానే డ్రగ్స్ రహిత భారతదేశం అనే కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నిన్న రాత్రి ముగిశాయి. దీంతో 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ కౌంట్డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15 దాటి 45 సెకండ్లు. ఇది మన చట్టం. ఎలక్ట్రానిక్ వస్తువుల నాణ్యత, భద్రత, పనితీరు, ఈ అంశం గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు మనతో ఉన్నారు తమ్మడి సుజాత గారు. వీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ బ్రాంచ్ సంచాలకులుగా ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ కింద భారత ప్రభుత్వం. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ ఏం చేస్తుంది, దాంట్లో ముఖ్యంగా ఈరోజు ప్రతి భారతీయ కుటుంబం వాడే ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటి క్వాలిటీ నాణ్యత కావచ్చు, సేఫ్టీ భద్రత కావచ్చు, పర్ఫార్మెన్స్ పనితీరు పనితనం కావచ్చు, వాటికి సంబంధించిన సర్టిఫికేషన్ ఇవ్వడం విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పనిచేస్తుంది. మరి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ గురించి మనకు వివరించడానికి సుజాత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుజాత గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: సుజాత గారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ఉన్న ప్రోడక్ట్ కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారుడికి క్వాలిటీ, నాణ్యత, సేఫ్టీ, భద్రత, పర్ఫార్మెన్స్, పనితీరు యొక్క గ్యారంటీని ప్రభుత్వం తరపున మనం ఇచ్చే సర్టిఫికేషన్ ఇస్తుందని అర్థం. అయితే ఎవరైనా వినియోగదారుడు బీఏఎస్ సర్టిఫికేషన్ ఉన్న ప్రోడక్ట్ కొనుగోడం ద్వారా తన ఖర్చు ఎక్కువైతుందని కానీ తనకు తెలియక ఈ అవేర్నెస్ లేక తక్కువలో దొరుకుతున్న ప్రోడక్ట్ బీఏఎస్ సర్టిఫికేషన్ లేని ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల జరిగే నష్టం ఏంటంటారు?
1: ఇప్పుడు చూడండి, ISI మార్క్

0: భారతీయ ప్రమాణాల సంస్థ ఏం చెప్తుందంటే, ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రోడక్ట్స్నే వినియోగదారుడు వాడుకోవాలి. కానీ ఇక్కడ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశము నాణ్యత పైననే దృష్టి సారిస్తుందే తప్ప వాళ్ళ యొక్క రేటు ప్రైజు గురించి మాట్లాడదు. నాణ్యతలో వాళ్ళు ఏదైనా లోపాలు ఫైండ్అవుట్ చేసుకున్నప్పుడు ఈ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా బీఐఎస్ని సంప్రదించవచ్చు. ఇకపోతే ఐఎస్ఐ నాన్ ఐఎస్ఐ, మేము చెప్పొచ్చేది ఏంటంటే ఐఎస్ఐ ప్రోడక్ట్ యాజ్ పర్ ద ఇండియన్ స్టాండర్డ్ ద్వారా అది పాటించి మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసిన వస్తువు కాబట్టి మనకు అక్కడ నాణ్యత విషయంలో కానివ్వండి, భద్రత విషయంలో కానివ్వండి, ఒక గ్యారంటీ అనేది మనకి ఉంది. అదేవిధంగా ఈ సంస్థ చెప్పొచ్చేది ఏంటంటే ఆ నాన్ ఐఎస్ఐ వస్తువులను కూడా మీరు వాడకుండా ఉండాలి అన్న అవగాహనలు కూడా ఈరోజు దేశం మొత్తంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్క వినియోగదారుడు కానివ్వండి, మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, షాప్ డీలర్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూట్స్, స్టూడెంట్స్, ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ సంస్థ వెళ్ళి వాళ్లకు అవగాహన కల్పిస్తుంది. ఎలా డిటెక్ట్ చేసుకోవాలి ఐఎస్ఐ ప్రోడక్ట్స్, ఎలా మనం చూస్ చేసుకోవాలి, ఏ రకంగా ఒకవేళ ఫేక్ ఐఎస్ఐ ఉంటే ఏం చేయాలి అన్న దానికి ఒకటే ఒక సొల్యూషన్ ఇచ్చిందండి బీఐఎస్, బీఐఎస్ కేర్ యాప్. మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని బీఐఎస్ కేర్ యాప్ని చూసినట్లయితే అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మనకు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి, అవన్నిటినీ సద్వినియోగం చేసుకోవాలని మనవి.
1: బాగుందండి సుజాత గారు. ఇప్పుడు మీరు అన్నారు బీఐఎస్ క్యూసీఓస్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ద్వారా నియంత్రణ జరుపుతుంది. అయితే ఎవరైనా ఒక షాప్ కీపరు తనకు తక్కువలో దొరకాలి ప్రోడక్ట్ లేదా లాభాపేక్షతో తను షాప్లో క్యూసీఓలో ఉన్న ఐటమ్స్లోంచి ఒక ఐటమ్ తను బీఏఎస్ సర్టిఫికేషన్ కానిది అమ్మితే అలాంటి వారిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
0: తప్పకుండానండి. ఇప్పుడు బీఐఎస్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ఒకసారి జారీ చేశారు అంటే గనక ఎవరెవరు ఇందులోకి పరిగణించబడతారు అని అంటే, ఈ సర్టిఫికేషన్ లేకుండా ఉత్పత్తి చేయడము, అమ్మడము లేదా పంపిణీ చేయడము, ఈ మూడు విషయాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ చట్టరీత్యా శిక్షార్హులు. సో అందుకని క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ మనము తప్పకుండా, ఇప్పుడు నేను ఇవాళ షాపు వాళ్ళ కదా నేను పాటించడానికి లేదు అనడానికి కూడా లేదండి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో ఉన్న ప్రోడక్ట్స్కి కంపల్సరీ ఐఎస్ఐ మార్కు ఉండాలి. అవే ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్నే వాళ్ళు మార్కెట్లోకి అందుబాటులో ఉంచాలి వినియోగదారులకి. అదే చెప్తుంది క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్.
1: అయితే ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి సంవత్సరం కొత్త క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ రిలీజ్ చేస్తుంది ప్రభుత్వం అన్నారు. అయితే ఒక సంస్థ తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కావచ్చు, ఫ్యాక్టరీలో కావచ్చు, ఈ సంవత్సరపు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం వస్తువుని తయారు చేసింది, వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఇందులో చేంజెస్ వస్తే అవి ఇంప్లిమెంట్ చేయడానికి లేదా వాటిని ఆచరణలో పెట్టడానికి కంపెనీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళకి ఈ సమయంలో ఏదైనా వెసులుబాటు ఇస్తారా?
0: ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేటివి కంపెనీస్కి అంటే మ్యానుఫ్యాక్చరర్స్కి అందుబాటులో ఉంచుతారండి. భారత ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు పరిశ్రమలు తీసుకుంటే రకరకాల పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయి. ఎలా అంటే పెద్ద తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, లఘు పరిశ్రమలు, ఇలా రకరకాల పరిశ్రమలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క పరిశ్రమ ఎవరైతే ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్లో ఉన్న ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారో వాళ్ళకి కొంతకాలం సడలింపు చేస్తారండి. అందులో మైక్రో ఎంటర్ప్రైజెస్ తీసుకుంటే వాళ్ళకి 12 నెలల కాలం పాటు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అదేవిధంగా స్మాల్ ఎంటర్ప్రైజెస్ చిన్న తరహా పరిశ్రమలకి 9 నెలల గ్రేస్ పీరియడ్ ఇస్తుంది. ఇందులోన మనకి ఒక 200 యూనిట్స్ వరకు వాళ్ళు తెచ్చుకోవచ్చు అండి, దిగుమతి చేసుకోవచ్చు. ఎందుకు అనంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్కి మాత్రమే, వాటిని ఎక్కడా కూడా అమ్మడానికి వీలు లేదు. ఇవి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో మనకి నిర్ధారించడం జరిగింది.
1: సుజాత గారు, ఐఎస్ఐ మార్కును చూసి తీసుకోవడం విషయంలోను అలాగే ఫేక్ ఐఎస్ఐని కనుగొనడానికి బీఐఎస్ కేర్ యాప్ ద్వారా వినియోగదారులు జాగ్రత్త పడవచ్చు అని చెప్పారు. మీరు ఇందాక మాటలో IS 302 Part 1 అన్నారు, ఈ IS 302 Part 1 అంటే ఏంటి, వివరిస్తారా?
0: ఇండియన్ స్టాండర్డ్ 302 Part 1 అనేది ఈ విద్యుత్ పరికరాలకి అంటే ముఖ్యంగా మనకి హోమ్ అప్లయన్సెస్ కోసము రూపొందించిన స్టాండర్డ్ అండి. అదేవిధంగా ఇందులో ఏంటంటే ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలు అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కూడా మనకి ఉన్నాయి. ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఐఈ

0: 6035-1 ఈ స్టాండర్డ్ ని ఆధారంగా మనము ఈ ఐఎస్ ఇండియన్ స్టాండర్డ్ 302 పార్ట్ 1ని మనం రూపొందించడం జరిగింది. ఈ 302 పార్ట్ 1 ఏదైతే వస్తువులు బేస్ చేసుకొని తయారు చేసిన వస్తువుల్లో మనకి ముఖ్యంగా ప్రమాదాలు, రెగ్యులర్గా సంభవించే ప్రమాదాలను అరికట్టడానికి ఈ స్టాండర్డ్ అనేది ఎక్కువగా శాతము ఉపయోగపడుతుంది.
1: అయితే మీరు అంటున్నారు ప్రమాదాలు అంటుంటే నాకు సగటు భారతీయుడు ఎక్కువగా చూసినవి వార్తాపత్రికల్లో మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించేది ఈ మధ్య ముఖ్యంగా వస్తుంది, ఫోన్ ఛార్జింగ్ పెడుతూ మాట్లాడి ఫోన్ పగిలిపోవడం, పేలిపోవడం, తద్వారా గాయాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్య ఎక్కువగా అమ్మకం జరుగుతున్న ఎలక్ట్రిక్ బ్యాటరీ వెహికల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, వాటిల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి వాటిని అరికట్టడానికి కానీ అలాంటి వాటిని బారిన పడకుండా వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి నివారించవచ్చు?
0: ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో తీసుకుంటేనండి, ఇప్పుడు మనకి కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ అనేది ఒక యాక్టివిటీ ఉంది బీఐఎస్లో, సిఆర్ఎస్ అంటాము మనము. ఈ సిఆర్ఎస్ ఆల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే ఇప్పుడు మనకి కంప్యూటర్స్ కానివ్వండి, ప్రింటర్స్, మన మొబైల్ ఫోన్స్, మన ఛార్జర్స్, అలాగే ఈ ఛార్జింగ్ కేబుల్స్ ఇలాంటివన్నీ కూడా ఈ సిఆర్ఎస్ లోపలికి వస్తాయి. ఇందులో మనకి వినియోగదారుడి విషయానికి వస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ మార్క్ సింబల్ని చూసుకొని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ని. ఎలా అంటే ఈ రిజిస్ట్రేషన్ సింబల్ మనకి 8 షేప్ సింబల్ అనుకోవచ్చు, లేదంటే డాలర్ షేప్ సింబల్, ఎనీథింగ్, ఆ సింబల్ని మీరు కనుక గుర్తిస్తే ఆ ప్రోడక్ట్ కంపల్సరీ బీఐఎస్ సర్టిఫైడ్ ప్రోడక్ట్ అని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రోడక్ట్ ఫోన్ తీసుకున్నారనుకోండి, ఫోన్లో మీకు సెట్టింగ్స్ ఉంటుంది, అబౌట్ ఫోన్లోకి వెళ్తే మీరు సెట్టింగ్స్లో మీకు రిజిస్ట్రేషన్ సింబల్ ఫాలోడ్ బై ఆర్ డాష్ నంబర్ అని ఉంటుందండి. ఈ ఆర్ డాష్ నంబర్ ఈ నంబర్ ఏదైతే ఉందో అది మీకు పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసింది, అండ్ ఈ మోడల్ వాళ్ళకి బీఐఎస్ వాళ్ళు పర్మిట్ చేశారా లేదా అన్నది కూడా మనము బీఐఎస్ కేర్ యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఒకటి, మీరు మీ ఫోన్కి సింబల్ ఎక్కడుంది అన్నది చూసుకోవచ్చు అబౌట్ ఫోన్ సెట్టింగ్స్లో. రెండవది, మీ ఫోన్ బ్యాక్ కవర్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందండి రిజిస్ట్రేషన్ సింబల్ గురించి. ఈ కేర్ యాప్లో కూడా మీరు మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, డీటెయిల్స్ ఎవరు, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని చూస్ చేసుకోవచ్చు.
1: ఇప్పుడు మీరు చెప్తుంటే నేను నా ఫోన్లో ఓపెన్ చేసి చూస్తున్నాను మేడం, సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లో రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్ అనే దాంట్లో R-85-000-280 నెంబర్ ఉంది.
0: అవునండి,
1: మీరు అన్నట్టు 8 లాంటి ఒక ఆకారంలో ఒక సింబల్ ఉంది బాక్స్ లో.
0: అవునండి,
1: IS-13252-1/IEC-609501 IS-16333-3 అని ఉంది, ఇంతేనా?
0: అవునండి.
1: సో ఇలా ఉంది అంటే
0: సర్టిఫికేషన్ జరిగిన ప్రోడక్ట్. ఇప్పుడు ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, ప్రతి ఒక్క బీఐఎస్ సర్టిఫికేషన్ సింబల్కి సింబల్ పైన మనకి ఇండియన్ స్టాండర్డ్ నంబర్ అనేది ఉంటుంది. అంటే ఆ ప్రోడక్ట్కి స్టాండర్డ్ ఏంటి, ఏ స్టాండర్డ్ ప్రకారంగా ఈ ప్రోడక్ట్ తయారయ్యింది, అదొకటి. సింబల్కి కింద మీకు రిజిస్ట్రేషన్ నంబర్, లేదు మీకు ఐఎస్ఐ మార్క్ అయితే సిఎంఎల్ నంబర్, ఇలా నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్ ఏంటంటే ఒక యూనిక్ నంబర్ మనము మ్యానుఫ్యాక్చరర్కి ఇస్తుంటాము. అంటే ఎప్పుడైతే అతను బీఐఎస్ సర్టిఫికేషన్ తీసుకున్నారో, బీఐఎస్ని అప్రూచ్ అయ్యి సర్టిఫికేషన్ తీసుకున్నారో, అప్పుడు వాళ్ళకి ఒక లైసెన్స్ నంబర్ జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ నంబరు వాళ్ళు ఆ ప్రోడక్ట్ పైన వేయాలి. ఇకపోతే ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది, రిజిస్ట్రేషన్ నంబర్, ఈ నంబర్ని మరి ఈ మ్యానుఫ్యాక్చరర్ అవునా కాదా, నిజమైన వాడా లేదా అన్నది మనం ఎక్కడ చూసుకోవాలి అంటే బీఐఎస్ కేర్ యాప్లో మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు, వెరిఫై సిఆర్ఎస్ ఆర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్.
1: అంటే ఇది ఫేకా కాదా అని తెలుసుకోవాలంటే ఈ నంబర్ బీఐఎస్ కేర్ యాప్లో టైప్
0: చేసి అవునండి
1: చెక్ చేసుకోవచ్చు.
0: అవునండి,
1: బాగుంది మేడం. శ్రోతలు గమనించాల్సిన విషయం ఏంటంటే బీఐఎస్ సర్టిఫికేషన్ ప్రోడక్ట్స్ యొక్క భద్రతకు, నాణ్యతకు, పర్ఫార్మెన్స్, పనితీరుకు ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. మరి కామన్గా వినియోగదారులు చేసే మిస్టేక్స్ ఏంటి, దాంతోపాటు చివరగా శ్రోతలకు మీ తరపున మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి?
0: వినియోగదారులు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారంటేనండి, వాళ్ళు ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవడంలో మిస్టేక్స్ చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఈ ఐఎస్ఐ మార్క్ మరి ఎలా చేయాలి? ఉదాహరణకు చెప్పాలనంటే, ఒక వినియోగదారుడు ఏదైనా వస్తువు కొనడానికి షాప్లోకి వెళ్ళారు,

0: షాపు వాళ్ళు చాలా రకాల వెరైటీస్ మీకు చూపిస్తుంటారు. సో ఇందులో మేము మెసేజ్ ఏం చెప్తున్నాము అంటే, ప్రతి వినియోగదారుడు ఐఎస్ఐ మార్క్ అనేది ఆ ప్రోడక్ట్ పైన ఉందా లేదా, ఉంటే గనక అది ఏం వెరైటీ ఏంటి అనేది కొంచెం డీటెయిల్స్ అనేవి మన బిఎస్ కేర్ యాప్ చెప్పాను కదా, ఆ యాప్లో మీరు చెక్ చేసుకొని చూసుకొని మీరు కొనుక్కోవాలని మేము చెప్తున్నామండి. కంపల్సరీ మీకు కంప్లైంట్ రిడ్రెసల్ అనేటివి కూడా మెకానిజమ్స్ ఉన్నాయి బిఐఎస్లో, కానీ ఇవి మీరు వాడే ముందు మీరు మీకుగా అవేర్నెస్ అవగాహన తెచ్చుకొని ఈ ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్నే మీరు వినియోగించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకున్నట్టు అవుతుందండి. ఇకపోతే మీకు మిగతా డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ www.bis.gov.in, ఈ వెబ్సైట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు చూసుకొని ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనేది తెచ్చుకోండి. జాగో గ్రాహక జాగో, మేలుకో వినియోగదారుడా మేలుకో, ఈ అంశంలో మీకు చాలా విషయాలు తెలుస్తాయి bis.gov.in వెబ్సైట్లో.
1: సుజాత గారు హైదరాబాద్ బ్రాంచ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి డైరెక్టర్గా ఉన్నారు, మరి ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై చాలా చక్కటి వివరాలు అందజేశారండి మా శ్రోతలకి. మీ విలువైన సమయం వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం
0: అండి. నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఎలక్ట్రానిక్ వస్తువుల నాణ్యత, భద్రత, పనితీరు ఈ అంశం గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కార్యవర్ధి గోపిశెట్టి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:30 దాటి 45 సెకండ్లు. శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటారు.

జనరంజనిలో మీరు కూడా మీకు నచ్చిన మీరు మెచ్చిన సినీ గీతాలు వినాలి అనుకుంటే మా వాట్సాప్ నంబర్ 0402324 0852కు మీకు నచ్చిన పాట వివరాలను మీ పేరును మెసేజ్ చేయండి. మరి మధురమైన ఈ మధురమైన పాటతో మన సుమధుర గీతాల జనరంజన్ని ఈరోజు మొదలుపెట్టేద్దాం.

0: డాక్టర్ చక్రవర్తి సినిమా నుండి సుశీల ఆలపించిన గీతం విన్నారు. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. పాటను కోరిన శ్రోతలు ప్రేమ్ కుమార్, శ్రీలత, భవ్యశ్రీ, లక్కీ, వరుణ్, రాహుల్, మనోజ్, భానుశ్రీ, ప్రవీణ్, తేజశ్రీ, శ్యామ్, మన్విత, దుర్గానగర్, జియాగూడ హైదరాబాద్ నుండి, అలాగే కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానందగౌడ్ సత్యమ్మ కుటుంబ సభ్యులు, భువనగిరి నుండి మాదన్ సత్యనారాయణ కవిత, ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి, కరీంనగర్ జిల్లా అమ్మనగుడిది నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వీరంతా కోరిన పాట డాక్టర్ చక్రవర్తి నుండి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: జనరంజనిలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. జనరంజనిలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు భువనగిరి అర్బన్ కాలనీ నుండి కవిత, కల్పన, కళ్యాణి, క్రాంతి, సత్యం, కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, జియాగూడ హైదరాబాద్ నుండి ప్రేమ్ కుమార్, శ్రీలత, అలాగే ఘనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక, వడ్లమాని రవికుమార్ ఆల్మాస్గూడ నుండి, కొత్తగూడ మిల్లందు నుండి రాజేష్ ఖన్నా, అనితారాజ్, సునీతారాజ్ కుటుంబ సభ్యులు, వసుంధర ముసారాంబాగ్ హైదరాబాద్ నుండి, కుప్పం చిత్తూరు నుండి రెడ్డి శేఖర్, బబిత, కీర్తి సురేష్, హరిశ్రిత కుటుంబ సభ్యులు, వీరంతా కోరుతున్న పాట బుల్లెమ్మ బుల్లోడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన గీతానికి. సంగీతం సత్యం, గీత రచన రాజశ్రీ.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు, ఇవాళ మన టాపిక్ ఋతుస్రావం అంటే పీరియడ్స్ కి సంబంధించిన పరిశుభ్రత.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
6: జనరంజని వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. జనరంజనిలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బద్రి, బాలరాజు, హరిణి, లోకేష్, సాయికృప, పూర్ణచంద్ర, తేజస్వి, చిన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, ఉచ్చేగౌడ కెంపం, అలగాపురం కర్ణాటక నుండి, పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, మానుకుంట నుండి జాషువా, యశ్వంత్, మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, గూడాపూర్ నుండి ఇందిరారెడ్డి, హైదరాబాద్ అత్తాపూర్ నుండి నరేందర్ రెడ్డి, రాజలక్ష్మి కోరుతున్న పాట, లక్షాధికారి చిత్రం నుండి ఘంటసాల సుశీల ఆలపించిన సి నారాయణ రెడ్డి గీతానికి సంగీతం టి చలపతిరావు.

0: హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9677604949 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటున్నారు. జనరంజనిలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, శ్రీశాంక్, బండి శివాజీ, చంద్రగల కుటుంబ సభ్యులు, పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య, ఆండాలు ఆదిత్య, శృతి, అక్షయ, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మౌనిక, భానుప్రకాష్, వినయ్ కుమార్, నల్గొండ జిల్లా చందంపేట నుండి దమ్మోజ వెంకటాచారి, వరలక్ష్మి కుటుంబ సభ్యులు, ఎద్దుమైలారం నుండి దేవునూరి వీరయ్య, యాదమ్మ, వనపర్తి నుండి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని కుటుంబ సభ్యులు, సుచిత్ర నుండి మీనా కుమారస్వామి, కీసరా గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్న పాట రాజా రమేష్ చిత్రం నుండి ఆత్రేయ రచించిన గీతానికి సంగీతం కెవి మహాదేవన్, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల.

వాణిశ్రీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రీహరిణి, లోకేష్, సాయి కృపా.

శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటున్నారు. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు బండరా వీరల గ్రామం రంగారెడ్డి జిల్లా నుండి లక్ష్మీ వరలక్ష్మి జయలక్ష్మి కుటుంబ సభ్యులు, జోగులాంబ గద్వాల నుండి ఆనందరావు ప్రదీప్ జ్ఞానేశ్వర్ రూప రీతు సుజాత రాజు అనూష సాయి కార్తీక్ ఉత్తేజ్ కృష్ణ చౌటుప్పల్ నుండి నరేందర్ రెడ్డి కరుణశ్రీ దామోదర్ రెడ్డి భారతమ్మ ఐదర్షా కోట్ నుండి పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి సునీత కుటుంబ సభ్యులు దేవునూరు మజారా చిన్నంపల్లి నుండి మురళీకృష్ణ రాధాకృష్ణ రాధమ్మ ముఖేష్ హరీష్ నార్కట్పల్లి నమ్మూని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్ మేడ్చల్ అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్ అవిష్ విధుబాబు రాగ్వివాస్ విభు వీరంతా కోరుతున్న పాట అడవి సింహాలు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటకు రచన వేటూరి సంగీత

0: కుసుమించే అందాలు కుశలమా, వికసించే పరువాలు పదిలమా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. సమాచార్ ప్రభాత్, హిందీలో వార్తలు వింటారు. వార్తల అనంతరం 8:15 జనరంజనిలో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 8:15 దాటి 55 సెకండ్లు. శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు.

0: నమస్కారం, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తీయని పాటలతో, సంగీతపు మాధుర్యంతో మీ మనసులను నిత్యం రంజింపచేస్తుంది మీ అభిమాన కార్యక్రమం జనరంజన్కి స్వాగతం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: హా, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం, నేను కీసర ఔటర్ రింగ్ రోడ్ బాబూరి సరంజ్ గౌడ్ మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నాను సార్. మీరు బాగున్నారా?
1: మేము బాగుండేప్పటికే హలో జనరంజన్ కి పాటలు కోరుతుంటాం మేడం.
0: జనరంజనిలో మీకు ఏ పాట వినిపించమంటారు?
1: చిత్రం సంపూర్ణ రామాయణం. అందులో వాన జల్లు కురిచింది లేరా లేరా, గుండె జల్లు మంటుంది రారా రారా అనే పాట ఒకటి చక్కటి పాట ఉంది.
0: తప్పకుండా వినిపిస్తానండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో, నమస్కారం
1: నా
0: అండి.
1: పేరు
0: ఎవరు, ఎక్కడి నుంచి
1: నమస్కారం
0: మాట్లాడుతున్నారు?
1: నా పేరు మారవేణ శ్రీనివాసరావు, భద్రాద్రి కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలం, ప్రశాంతి నగర్ నుండి.
0: శ్రీనివాస్ గారు, ఏం చేస్తుంటారు?
1: నేను సింగర్ అండ్ కాలేజ్ లో రిటైర్డ్ ఎంప్లాయ్ మేడం.
0: ఓకే సార్, ఇవాళ జనరంజనిలో మీకు ఏ పాట వినిపించమంటారు?
1: స్వయంవరం మూవీలోంచి అరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం అన్ని అందరి కోసం నువ్వున్నది నా కోసం నేనున్నది నీ కోసం.
0: చాలా బాగా పాడారండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో
1: హలో
0: ఎవరు మాట్లాడుతున్నారండి? ఎక్కడి నుంచి కాల్
1: చేస్తున్నారు? బిజిలి వెంకటేష్ మేడం.
0: బిజిలి వెంకటేష్ గారు ఎలా ఉన్నారు?
1: మేము బాగున్నాం మేడం.
0: మీరేం చేస్తుంటారు?
1: మేము హౌస్ పెయింటింగ్ కాంట్రాక్ట్స్ పట్టుకుంటాం మేడం.
0: ఓకే సార్, మరి జనరంజనిలో ఏ పాట వినిపించమంటారు?
1: ఖైదీ బాబాయ్ సినిమా నుంచి ఓ రబ్బీ చెప్తాను అనే సాంగ్ ఉంది మేడం, ఘంటసాల ఎస్ జానకి గారు పాడిన ఈ పాటను వినిపించండి మేడం.
0: తప్పకుండా సార్, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఉంటాను.
1: హలో.
2: హలో,
1: ఎవరు మాట్లాడుతున్నారండి?
2: నేను పుట్టపాల నుంచి మిర్యాల తిరుమలయ్య మేడం.
1: తిరుమలయ్య గారు ఏం చేస్తుంటారు?
2: మేము పట్టుచీరలు నేస్తాం మేడం.
1: ఓకే, జనరంజన్లో మీకు ఎలాంటి పాట వినిపించమంటారు?
2: వెంకటరామారావుది.
1: తప్పకుండా సార్, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
1: బాగున్నారా?
0: బాగున్నా. మీరు బాగున్నారా?
1: బాగున్నా. భద్రాద్రి హోటల్కి వెళ్ళడానికి వెంకటేష్.
0: వెంకటేష్ గారు ఏం చేస్తుంటారు?
1: రిజర్వ్ షాప్ అమ్మా.
0: ఓకే సార్. మరి జనరంజనిలో ఏ పాట వినిపించమంటారు?
1: దొంగ సినిమాలో నల్లంకి తెల్ల చీర.
0: ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మీరింతవరకు జనరంజనిలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. సమయం 8:40 దాటి 10 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 20 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
0: జనరంజనిలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన మరికొన్ని సినీ గీతాలు విందాం. ముందుగా చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట్ నిజామాబాద్ నుండి, ఉమ్మడి నుండి మమ్మ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అభేద ఆయేషా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి శెట్టి సూరిబాబు, వెంకటేష్, భవన్ రామ్, మెహదీపట్నం నుండి సిహెచ్ వెంకటస్వామి, అలివేలు మంగమ్మ, కార్తీక్, దీపిక, కృష్ణా జిల్లా పెడన నుండి వీర కనకారావు, పార్వతి, భూదాన్ పోచంపల్లి నుండి భావనల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగమణి, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్న పాట వాణిశ్రీ గారి పుట్టినరోజు సందర్భంగా మా కోసం ఆవిడ నటించిన ఏదైనా ఒక సినిమాలో నుంచి మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. మీ అందరి కోసం ఆలు మగలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గీతానికి సంగీతం టి చలపతిరావు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

జనరంజనిలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. నేను మీ ఆర్జే అనిత. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు హేమలత విశ్వనాథ్ చౌటుప్పల్ నుండి, దాసరి రవి రాయగిరి నుండి, భూధన్ పోచంపల్లి నుండి, ఎలగందుల మార్కండేయ, లక్ష్మీ దివ్య, శ్రీను, చిన్ను, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ కుటుంబ సభ్యులు, గీతానగర్ హైదరాబాద్ నుండి, రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ధనరాజ్, సునీత, రఘునాథపురం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్ కుటుంబ సభ్యులు, శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్ కుటుంబ సభ్యులు, నల్గొండ జిల్లా నార్కట్పల్లి నుండి, అలాగే చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ వీరంతా కోరుతున్న పాట అల్లరి మొగుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటకు సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

జనరంజనిలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు పులిపాటి వెంకటేష్ సత్యవతి, లక్ష్మీకాంత్ రెవలి మహబూబ్ నగర్ నుండి, లక్ష్మణ్ యాదవ్ బాలమణి రమాదేవి పటేల్ నగర్ గౌలీపురా నుండి, బిఎన్ రెడ్డి నగర్ హైదరాబాద్ నుండి జగన్నాథ్, నందిపేట నుండి వెంకటేష్, నేరేడ్మెట్ నుండి సురేష్, అలాగే గాంధీనగర్ భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుండి ఎలగందుల పద్మశాలి సిద్ధులు, శారదా పూజ మనోజ్, రాజయ్య అమ్మవాయి ఎల్లంకి గ్రామం, జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ గుణ వీరందరూ కోరుతున్న పాట రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటకు సంగీతం గీత రచన ఎస్వి కృష్ణారెడ్డి.

0: ఉగాది చిత్రం నుండి పాట విన్నారు. సమయం 9 గంటలు కావస్తుంది. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి ప్రసారాలు విందాం. తిరిగి 10 గంటలకు వార్తల విశేషాల అనంతరం ఎవర్ గ్రీన్ హిట్స్లో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 19 జులై సే 9 అగస్త్ శాం 4 బజే సిర్ఫ్ వివిధ భారతి పర్ సునియే.
2: विविध भारती से इस वक्त आप सुन रहे हैं प्रोग्राम चित्रलोक, और वक्त है एक छोटे से अंतराल का.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంట్లో అధికారిక పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కూటమి భేటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లోనూ అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు మరికొద్దిసేపట్లో సమావేశమవుతారు. నేడు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంగం కార్యక్రమం జరగనుంది. నిన్న ప్రధాన లష్కర్ బోనాల ఉత్సవం వైభవంగా ముగియగా జాతరలో రెండో రోజైన ఈ ఉదయం ఈ క్రతువును నిర్వహించనున్నారు. హైదరాబాద్ గాజుల రామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను రెవెన్యూ అధికారులు చేపట్టారు. దిల్ సంస్థకు కేటాయించిన సర్వే నంబర్ 49 భూముల్లో వెలసిన పారిశ్రామిక షెడ్లు, దుకాణాలను అధికారులు కూల్చివేశారు. అయితే నివాస గృహాలను వదిలిపెట్టారు. ఈ కూల్చివేతలను స్థానిక ఆక్రమణదారులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన చర్చలకు మొగ్గుచూపారు. ఇరాన్పై భారీ దాడులను తాత్కాలికంగా నిలిపివేసి ఈరోజు మధ్యాహ్నం నుండి చర్చలు జరుపుతామని ప్రకటించారు. మిత్రదేశాల కోరిక మేరకు విధ్వంసాన్ని నివారించి ప్రాణాలను రక్షించేందుకు సైనిక చర్య పక్కనపెట్టి సంప్రదింపులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. పెరూలోని ప్రసిద్ధ నాస్కా లైన్స్ను వీక్షించేందుకు వెళ్లిన పర్యాటక విమానం కూలి 13 మంది మృతి చెందారు. ఈకా నగరం నుంచి బయలుదేరిన ఈ ఏరోడియానా సంస్థ విమానం నాస్కా శివార్లలో ప్రమాదానికి గురైంది. మృతుల్లో ఇద్దరు పెరూ పైలట్లతో పాటు 7 ఇటలీ, 2 జర్మనీ, 2 స్పెయిన్ దేశాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగింపు వేడుకల్లో భాగంగా క్రీడల అధికారిక జెండా బాటన్ను భారత బృందం స్వీకరించింది. భారత్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉష, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీతో కలిసి అథ్లెట్ నీరజ్ చోప్రా దీన్ని అందుకున్నారు. దీంతో తదుపరి 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య బాధ్యతలు అధికారికంగా భారత్కు బదిలీ అయ్యాయి. ఈ క్రీడలను అహ్మదాబాద్లో నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. ఎవర్గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో సూపర్ హిట్ సాంగ్స్ విందాము. మరి ఈనాటి మన ఎవర్గ్రీన్ హిట్స్లో 2010 నుండి 2020 సంవత్సరం వరకు విడుదలైన చిత్రాల నుండి సూపర్ హిట్ సాంగ్స్ విందాము. ఈనాటి ఎవర్గ్రీన్ హిట్స్ని ముందుగా ఈ సూపర్ హిట్ సాంగ్తో మొదలు పెట్టేద్దాం.

0: సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుండి కార్తీక్ అంజనా సౌమ్య పాడిన పాట విన్నారు. పాటను కోరిన శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి లక్ష్మి భానుతేజ మృదుల ఉదయ్ కిరణ్ ఉదయరేఖ భాను రియాన్ష్ అన్మహిత్ కుటుంబ సభ్యులు అలాగే నందిపేట నుండి వెంకటేష్ నేరెడ్మట్ నుండి సురేష్ యాదాద్రి జిల్లా గొల్లేపల్లి నుండి ఈదునూరు లక్ష్మయ్య జంగమ్మ వినోద్ కుమార్ నిహారిక గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్. అలాగే మీరు కూడా మీకు నచ్చిన సూపర్ హిట్ సాంగ్ వినాలనుకుంటే మా వాట్సాప్ నంబర్ 0402324082 మీ పేరును పాట వివరాలను మెసేజ్ చేయండి. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
5: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు మీ ఆర్జే అనితతో. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మేడ్చల్ మల్కాజ్గిరి నుండి రుద్రవెల్లి రమేష్, అనిత, భరత్ కుమార్, అమృతమ్మ కుటుంబ సభ్యులు, పోచంపాడు నుండి అనూష, కరుణాకర్, రాజు, మోక్షిత్, నిషాంత్.

సామంత్ విమల భారతి, నాగరాజు నవతి సైనిక్పురి నుండి, చిలకలగూడ సికింద్రాబాద్ నుండి, వరుణ్ తేజ్ యశ్వంత్ లోకేష్ అఖిల, జయరాం రాధ మహేష్ బాబు శ్రావణి సౌజన్య వీరేశం కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కోడుమూరు కర్నూలు జిల్లా నుండి వీరంతా కోరుతున్న పాట జులై చిత్రం నుండి సాగర్ రాణినా రెడ్డి పాడిన పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నందిపేట నుండి రాజేశ్వర్, శ్రావ్యరాజు, వర్షిణి, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేదా ఆయేష, కామారెడ్డి జిల్లా భవానీపేట నుండి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, నిజామాబాద్ నుండి అజీజ్భాయ్, మతీన్భాయ్, షేక్ చాంద్, ఫరూక్, ఖలీల్, ముబీన్, యాసిన్, ముసా కరీం, సలీం, మహబూబ్నగర్ మూసాపేట నుండి నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, అలాగే ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజుగారు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర. వీరంతా కోరుతున్న పాట శక్తి చిత్రం నుండి హేమచంద్ర సైంధవి పాడిన పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస మాధురి, మాలక్ష్మి మాధవి, భోగ మార్కండేయ అనిత, భూదాన్ పోచంపల్లి నుండి మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట నుండి స్వరాగిణి, రవికుమార్ స్వరూప, శ్వేత, శృతి కుటుంబ సభ్యులు, జిల్లల్గూడ నుండి హరినాథ్, సీతాఫల్ మండి నుండి అనిత, యలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను, అలాగే పెడన నుండి భాస్కర్, మల్కాజ్గిరి నుండి రుద్రవెల్లి రమేష్, అనిత, భరత్ కుమార్, అమృతమ్మ, ప్రహ్లాద్, అపూర్వ, రియాన్ష్, వీరంతా కోరుతున్న పాట డీజే చిత్రం నుండి కార్తికేయన్ చిత్ర పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు నేను మీ అనిత. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు మెహదీపట్నం నుండి సిహెచ్ వెంకటస్వామి, ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, రాజు, అనుష, సాయి కార్తీక్, ఉత్తేజ్, కృష్ణ చోటుపల్ నుండి, రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్. వీరంతా కోరుతున్న పాట చలో చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, యాదాద్రి వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుండి ఈదినూరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ తేజశ్రీ, తనుజశ్రీ, హరి, దీక్షిత్, అలాగే కీసర మండలం షేరియాల నుండి గోపాల్, వేదగిరి కుటుంబ సభ్యులు, నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి కూచన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ,

రామ్నందన్, రఘునాథ్పురం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరంతా కోరుతున్న పాట సోగ్గాడే చిన్నినాయన చిత్రం నుండి శ్రియా ఘోషాల్, ధనంజయ్ పాడిన పాట.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ న్యూస్

మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. కార్యక్రమంలో తర్వాతి పాట ఎంసీఏ చిత్రం నుండి సాగర్ ప్రియా హేమేష్ పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ హుజూరాబాద్ నుండి గట్టన్న బుచ్చన్న ఎర్రన్న మధురక్క

కిషన్ ఉమావతి వెంకటేష్ కల్వకుర్తి నుండి, ఆల్మస్గూడ నుండి దమ్మోజు మధుసూదన్ ఆచార్య, శ్రీవాణి రవీంద్రాచారి, సౌమ్య కుటుంబ సభ్యులు, నాగ్నాథ్ గుప్త, గోదావరి రవి, రాజు, కళ్యాణి, హైదరాబాద్ నుండి లత, సంపత్, రామకృష్ణ, సంపూర్ణ, మౌనిక, హర్షిణి ఆదిలాబాద్ నుండి కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట కలేజా చిత్రం నుండి హేమచంద్ర, శ్వేత పాడిన ఈ పాట.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం ఒక మంచి పాట అంటూ కోరుతున్నారు ఆదిభట్ల నుండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు రాజు, అనుష, సాయి కార్తీక్, ఉత్తేజ్ కృష్ణ, ఎడవల్లి మండలం జానకంపేట నుండి శ్యామ్లాల్, జగన్మోహన్, వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, ఆర్మూర్ రామ్నగర్ నుండి ప్రేమ్నాథ్, కళావతి, లితిక్, ప్రీతి, శకుంతల, గౌరవ్, అనురాధ, వికాస్, దృశ శ్వేత, వీరందరూ కోరుతున్న పాట ఆరెంజ్ చిత్రం నుండి నరేష్ అయ్యర్ పాడిన ఈ పాట.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: దాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరింతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ విన్నారు కదా. మరి ఇలాంటి మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్ మీతో సూపర్ హిట్ సాంగ్స్ మీకు వినిపిస్తూ అలనాటి ఆపాత మధురాలు మీతో పంచుకోవడానికి అనుపమ గారు రెడీగా ఉన్నారు. సమయం 11:00, వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. మహంకాళి అమ్మవారి భవిష్యవాణి కన్నుల పండుగగా సాగింది. మాతంగి స్వర్ణలత

0: పచ్చికుండపై నిల్చొని రంగం భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని మాతంగి స్వర్ణలత తెలిపారు. కుంభవర్షాలతో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని, ప్రాణనష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు. గ్లాస్కో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ సంబరం ఘనంగా ముగిసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, భారత్, స్కాట్లాండ్ పతకాల పట్టికలో టాప్ 5లో నిలిచాయి. ముగింపు వేడుకల అనంతరం కామన్వెల్త్ గేమ్స్ బాటన్ను భారత్ బృందం స్వీకరించింది. భారత్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషా, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీతో కలిసి జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అందుకున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్కి అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో 13 స్వర్ణాలతో 39 పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. అసాధారణ ప్రతిభ, పట్టుదలతో రాణించిన అథ్లెట్ల కృషి దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని పేర్కొంటూ వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీ జంతర్మంతర్ వద్ద నిరసనలు మళ్లీ ప్రారంభమయ్యాయంటూ వైరల్ అవుతున్న వీడియోను నకిలీదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలను దారి తప్పించేందుకు పాత వీడియోను తప్పుడు సమాచారంతో ప్రచారం చేస్తున్నారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ హెచ్చరిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ల అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు. భద్రతా ఏర్పాట్ల మధ్య ఎంపీలోని దతియాస్థానానికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలోని 20 టేబుళ్లపై లెక్కింపు జరుగుతోంది. బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ జన్సూరాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్పై 1161 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ రాజీనామాతో బంకీపూర్లో ఉప ఎన్నిక అనివార్యం కాగా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. దిల్ సంస్థకు కేటాయించిన భూముల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. సర్వే నంబర్ 49లోని అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్లోని భారతీయ వరి పరిశోధనా కేంద్రానికి జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ 2.43 కోట్ల రూపాయలు విడుదల చేసింది. స్థానికంగా జరుగుతున్న పరిశోధనలు, కొత్త వరి వంగడాల ఉత్పత్తికి ప్రోత్సాహకంగా ఈ మొత్తాన్ని ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటల దాటి 4 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11 గంటల దాటి 50 సెకండ్లు. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి, మీ రేడియో సఖి అనుపమతో. మరి ఈరోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నామో తెలుసా? ఆమె ఒక వెండి తెర వేల్పు, సిల్వర్ స్క్రీన్ ఐకాన్.

100 డేస్ గ్యారంటీ పిక్చర్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో సినిమాలు నడిపించిన కళాభినేత్రి మన వాణిశ్రీ గారు ఈరోజు వారి పుట్టినరోజుని పురస్కరించుకుని వాణిశ్రీ ప్రత్యేక గుర్తుకొస్తున్నాయితో మీ ముందుకు వచ్చేసింది ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ రేడియో సఖి అనుపమ.

భీష్మ చిత్రంలో చిన్న పాత్రతో తెలుగుతెరకు పరిచయం. దాదాపు మర్చిపోయేంత చిన్న పాత్ర, కానీ మర్చిపోనివ్వని అభినయం వాణిశ్రీగారిది. నా టాలెంటే నా ఆయుధమని నేటికి కూడా చెప్పుకునే వాణిశ్రీగారు, సినీ ఖాతాలో ఎక్కువ శాతం సూపర్ హిట్ పిక్చర్సే ఉన్నాయి. మరి మీకు వాణిశ్రీగారి చిత్రాలతోన్న జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? షేర్ చేసుకోండి 0402324085 2కి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఖమ్మం నుంచి కృష్ణకుమారి గారు ఏం రాస్తున్నారంటే, వాణిశ్రీ గారి సినిమా అంటే ఇంట్లో గొడవ పడి మా అమ్మతోటి టికెట్కి డబ్బులు అడిగి మరీ సినిమాకి వెళ్లేదాన్ని అని చెప్పి మరి ఇంకొంతమంది శ్రోతలు రాస్తున్నారు. ఈ పాట తర్వాత, ఒక హుషారైన పాట తర్వాత మాట్లాడుకుందాం.

0: దాని జిమ్మజీయా అందమంతా చీరలోనే ఉన్నది.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం వాణిశ్రీ గారి గురించి. ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా మరి వడ్లమాని రవికుమార్ గారు అల్మాస్ కూడా నుంచి ఏం రాశారంటే, నవల హీరోయిన్ అంటే వాణిశ్రీ గారే, అప్పట్లో తన పాత్రలకు ప్రాణం పోసేవారు అని చెప్పి. నిజమే కదా, అప్పటి వరకు కథానాయిక కూడా మన ఇంట్లో అమ్మ అక్కల్లా సామాన్యంగానే కనిపించేవారు. మా అయితే ఇంకాస్త మంచి అంచులున్న చీరలు కట్టుకునేవారేమో వెండితెరపై. ఇదంతా రత్నకుమారి రాకముందు. అదేంటి, మనం మాట్లాడుకుంటున్నది వాణిశ్రీ గారి గురించి కదా, అంటే మరి వారి అసలు పేరు రత్నకుమారియే కదా. వాణిశ్రీ గారు నాయికగా నిలదొక్కున్నాక నట విశ్వరూపం మాత్రమే కాదు, ఫ్యాషన్ల పరంపరను తెలుగు తెరకు పరిచయం చేశారు. తడిసి ముద్దైపోయింది తెలుగు సినిమా. నెయిల్ పాలిష్ కూడా మ్యాచింగ్ ఉండాల్సిందే. ఇక హెయిర్ స్టైల్ అయితే ప్రతి పాటకు వేరేగా స్టైలిష్గా ఉండాలి. చీరలు అడగకండి, వాణిశ్రీ చీరలు అని మార్కెట్లో కూడా అమ్మేంత గొప్పగా ఆవిడ చీరలు డిజైన్ చేసుకునేవారు. అంతటి గ్లామర్ని తీసుకొచ్చారు వెండితెరకు వాణిశ్రీ గారు.

0: శ్రోతలందరూ తమ అభిప్రాయాలు పంపిస్తున్నారు. మంగభాస్కర్ సికింద్రాబాద్ నుంచి ఏం పంపించారంటే, అప్పట్లో చీర కట్టు అందంగా ఉంటే వాణిశ్రీ గారితో పోల్చేవారు అని చెప్పి. నిజమే, ఆవిడ చీర కట్టుకోవడం కూడా ఒక స్టైల్. అంటే ఇంత బాగా కూడా చీర కట్టుకోవచ్చా అని చెప్పి తెలుగువారికి కట్టుకుని మరీ తెరపైన చూపించేశారు. ఇలాంటి అద్భుతమైన నటన, ఇంతటి ఆర్భాటం, అట్టహాసం అన్నీ బాగున్నాయి. మరి అసలు వెండి తెరకు ఎలా పరిచయం అయ్యారు? తొలిగా చేసింది కన్నడ సినిమా. అసలు ఈ విషయం ఎవరికైనా తెలుసా? తెలుగు తెరకు పరిచయం అయ్యారని అనుకుంటారు చాలామంది, కానీ ఆవిడ కెరీర్ మాత్రం కన్నడ సినిమాతో మొదలైంది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు వాణిశ్రీ గారు. ఎలాగైనా చదివించమన్న తండ్రి మాట తల్లి తూచా తప్పకుండా పాటించి వాణిశ్రీ గారిని వారి అక్కను కూడా చదివించారట. అలా భరతనాట్యం కూడా స్కూల్లో నేర్చుకున్నారు. స్కూల్లో నేర్చుకున్న టైంలో ఏమైంది, స్కూల్ తరఫున నాట్య ప్రదర్శన ఇస్తున్నారు. అలాంటి సమయంలో కన్నడ నిర్మాత దర్శకులు హొసుగునూరు కృష్ణమూర్తి గారు చూసి, ఈ అమ్మాయికి నా సినిమాలో ఒక క్యారెక్టర్ ఇస్తాను, సావిత్రిలా ఉంది అని అడిగితే వాణిశ్రీ గారైతే ఎగిరి గంతేసింది. కానీ తల్లి మాత్రం ఒప్పుకోలేదట. మరి దాని తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం.
1: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్లా.

0: వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి, అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:29 గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం వాణిశ్రీ గారి గురించి, వారి పుట్టినరోజును పురస్కరించుకొని. మరి ఇందాక చెప్పాను కదా, ఒక కన్నడ నిర్మాత దర్శకులు వీరికి సినిమాలో ఆఫర్ ఇచ్చారు అని చెప్పి తల్లి ఒప్పుకోలేదు. మరి ఆ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఇంతకీ వాణిశ్రీ గారి వయసు ఎంతో తెలుసా? 12 సంవత్సరాలే. తల్లి ఒప్పుకోవాలి అని దండం పెట్టుకుంటూ స్కూల్ నుంచి వెళ్ళిందట. అమ్మ ఒప్పుకోవా ప్లీజ్ అని ఇలానే చిన్నపిల్ల కదా మరి బతిమలాడిందట. చిన్నారి రత్నకుమారి, నువ్వు నర్స్ అవ్వాల్సిందే, ఇలా సినిమాలు వేషాలు అంటూ వెళ్ళిపోతే కుదరదు అని చెప్పి తల్లి పట్టుదల. సరే అమ్మా, నేను చదువుకుంటూ నటిస్తాను అని ఒప్పించిన ఆ క్షణం ఎంత బలమైనదో, ఎంత మంచిదో. లేకపోతే మనకు గ్లామర్ క్వీన్ కళాభినేత్రి వాణిశ్రీ గారు ఎలా వస్తారు చెప్పండి? కన్నడ చిత్రంలో షూటింగ్ అయితే మొదలు పెట్టేశారు. మరి కన్నడ భాష రాదు కదా, సో కన్నడ పదాలని తెలుగులో రాసుకొని చదివి దిగ్విజయంగా పూర్తి చేశారు వాణిశ్రీ.

చాలామంది శ్రోతలు తమ స్పందన పంపిస్తున్నారు. హేమలత విశ్వనాథ్ చోటుపల్లి నుంచి ఏం రాస్తున్నారంటే, అప్పట్లో వాణిశ్రీ గారి హెయిర్ స్టైల్ అంటే చాలా బాగుండేది, మాకు చాలా నచ్చేది అని. అలాగే నిజామాబాద్ నుంచి సంఘవి శ్రీనివాస్ ఏమంటున్నారంటే, వాణిశ్రీ గారు నటించిన ప్రేమ్ నగర్ సినిమాలో సన్నివేశాలు చాలా బాగున్నాయని చెప్పి. ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము వాణిశ్రీ గారి గురించి కదా. సో కన్నడ సినిమా అయిపోయాక 2 సంవత్సరాలు తెలుగు తమిళ కన్నడ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ వచ్చారు. తర్వాత అందరూ సావిత్రిలా ఉందని పోలిక తెస్తుంటే నచ్చలేదట వాణిశ్రీ గారికి. నా ఐడెంటిటీ నాకు ఉండాలి అని అనుకున్నారు. సో ఏం చేశారో తెలుసా? డైటింగ్ కఠినంగా చేసి సన్నగా చాలా స్లిమ్గా తయారయ్యి తన నటనతో ఆహార్యంతో అందరి మెప్పు పొందిన వాణిశ్రీ గారి పుట్టినరోజు వేడుకని మనం వివిధ భారతిలో జరుపుకుంటున్నాం కదా మరి. సో ఇంకొన్ని విశేషాలు చెప్తాను ఈ పాట తర్వాత.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి వాణిశ్రీ గారికి, ఈ రత్నకుమారి అన్న అమ్మాయికి వాణిశ్రీ అన్న పేరు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారా పేరు? తెలుగునాట మారుమోగిపోయిన ఆ పేరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి మనందరం అనుకోండి, ఒక్కసారి ఆలోచించండి, మన పేరు ఎవరన్నా మారుస్తామంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోమే. మరి అప్పట్లో తారలందరూ ఎలా ఒప్పుకునేవారు? దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది. అదేంటో తెలుసా? ఏవిఎం చెట్టిఆర్ గారు నాది ఆడజన్మే సినిమాకి ఆడిషన్స్ పెట్టారు. ఆ ఆడిషన్స్లో రత్నకుమారిని పరీక్షించి, అబ్బే ఈ అమ్మాయి పనికిరాదు, పన్ను మీద పన్ను చిన్నగా ఎత్తుగా ఉంది, నప్పదు అని చెప్పి అంటే ఒక చైనీస్ డాక్టర్ గారిని డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారట మన వాణిశ్రీ గారు తల్లిని తీసుకొని. కానీ ఆయన తీరా ఈ పన్ను ఎందుకు పీకాలని అడిగితే అప్పుడు చెప్పారట, ఒక సినిమా కోసం అంటే అస్సలు వద్దు, ఈ పన్ను కనుక నేను పీకానంటే మీ కన్ను పోయే అవకాశం ఉందని హెచ్చరించడం వల్ల, తల్లి కూడా నో అని చెప్పడం వల్ల ఆ పన్ను అయితే పీకించుకోలేదు. మరి ఈ ఆడిషన్స్కి ముందర ఒకరోజు ముందర జరిగిన కథ ఏంటి అంటే, ఈ సినిమా ఏవిఎం చెట్టిఆర్ గారితో పాటు ఎస్వి రంగారావు గారు కూడా పార్ట్నర్షిప్తో తీయాలన్న ఆలోచన. వెంటనే రత్నకుమారి గారి దగ్గరికి వెళ్ళిపోయారు, అడ్వాన్స్ ఇచ్చారు, ఈ రోజు నుంచి నీ పేరు వాణిశ్రీ అని చెప్పి అన్నారట. అది కథ. ఇందుకీ పన్ను అయితే పోలేదు, కానీ కొత్త పేరు మాత్రం వచ్చింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 46 నిమిషాలు. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. మరి ఇందాక నేను చెప్పాను కదా, ఏవిఎం చెట్టిఆర్ గారు నాది ఆడజన్మే సినిమాకి రిజెక్ట్ చేశారు వాణిశ్రీ గారిని అని. అదే ఏవిఎం చెట్టిఆర్ గారు తర్వాతి కాలంలో 6 చిత్రాలు చేశారు వీరితోటే. అది కళకిచ్చే విలువ, కళాకారులకిచ్చే గౌరవం. మరి ఆ గౌరవం అందుకోవడానికి వాణిశ్రీ గారు ఎంత బాగా నటించి ఉంటారో మనందరం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక చిన్న చిక్కుండేదట వాణిశ్రీ గారితో, ఏంటో తెలుసా? 7 గంటలకి కాల్ షీట్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేవారు కాదట. ఎందుకు? ఎందుకంటే తను కొంచెం ఛాయ తక్కువని తెలుసు. మరి వెండి తెరపై అందంగా కనిపించాలన్న తపనతో

3 గంటలు మేకప్ టాప్ టు బాటం వేసుకోవడానికి పట్టేదట. అలా పొద్దునే 5 గంటలకి నిద్రలేచి 3 గంటలు మేకప్ వేసుకుని 9 గంటలకల్లా సెట్ పైకి వచ్చేసే వాణిశ్రీ గారితోటి అసలు అప్పట్లో నటులందరూ నటించడానికి ఎంతో ఉత్సాహపడేవారు. మన శ్రోతలందరూ కూడా రాశారు జీవన జ్యోతిలో వారు నటించిన అంటే వారు చూపించిన హావభావాలు ఇమోషన్స్ కానీ ఇప్పటి వరకు మేము ఎక్కడా చూడలేదని. మరి ఆ సినిమాలో ఒక మంచి పాట మనందరి కోసం.

అంతా బానే ఉంది కానీ ఆ తలపైన అంతెత్తు కొప్పులేంటి, ఆ బరువేంటి, ఎందుకు ఇంత హింస పడ్డారు వాణిశ్రీగారు అని ఒకసారి ఎవరు అడిగేశారట. దీనికి కూడా ఒక లెక్ ఉంది మరి. ఎస్పీ అని ఒక హెయిర్ డ్రెస్సర్ అప్పట్లో లండన్ నుంచి మద్రాసుకు వచ్చారు. వాణిశ్రీగారు ఏం చేశారు, తన విగ్గులను తయారు చేయమని ఈయన దగ్గరికే పంపిస్తే తిరుగుటపాలు ఆయనే స్వయంగా ఇంటికి వచ్చి వాణిశ్రీగారిని చూసి కలిసి మాట్లాడారట. ఆయన ఒక మాట చెప్పారట, అమ్మా నేను మీకు ప్రతి సినిమాకి ఒక వెరైటీ అందిస్తాను, లీవ్ ఇట్ టు మీ అని. తీరా పెట్టుకుని అతనిలో చూసుకుంటే బరువుగా ఉంది కానీ బానే ఉన్నాను కదా, మరి దర్శక నిర్మాతలు ఒప్పుకుంటారా అన్న అనుమానంతో సెట్ల పైకి వెళ్లేవారట వాణిశ్రీగారు. అలా వాణిశ్రీగారి కొప్పు అప్పట్లో చాలా ఫేమస్ అయిపోయింది. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు కదా.

మరి ఫ్యాషన్ క్వీన్ వాణిశ్రీ గారిలోని స్టైల్స్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఒకసారి ఏం జరిగిందో తెలుసా, సెట్ మీదకి పసుపచ్చ చీరకి పసుపచ్చ బొట్టు పెట్టుకుని వెళ్ళారట. పుల్లయ్య గారు ఒప్పుకోలేదు. అమ్మా ఏంటిది ఎర్రబొట్టు కదా పెట్టాలి అని అంటే ఇదే ట్రెండ్ అండి అని నమ్రతగా నచ్చ చెప్పిన రారాణి వాణిశ్రీ గారు. ఇక నగలు, క్యాలెండర్ల పైన కనిపించే పూలను తోరణాలను కట్ చేసుకుని వాటిని స్ఫూర్తిగా తీసుకుని డిజైన్ చేసుకునేవారట. నిజానికి ఇంత అవసరముందా ఒక నాయకకు అంటే లేదు, కానీ ప్రత్యేకంగా తాను కనిపిస్తే చిత్రానికి కూడా లాభం, సినిమా బతకాలి అన్న ప్రేమే వారిని ముందుకు నడిపించింది. పొగరుబోతుగా హీరోలకు సవాల్ విసరగలిగే ఏకైక హీరోయిన్ వాణిశ్రీ. అదే సమయంలో ఇంతటి ఫ్యాషన్ అభిమాని బాపు గారి చేతిలో మేకప్ లేకుండా గోరంత దీపంలోనూ నటించి మెప్పించిన కళాభినేత్రి. ఏ సినిమాలోనూ వాణిశ్రీ గారు నటించలేదు, జీవించారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, హర్నాథ్, శోభన్ బాబు ఇలా రెండు తరాల నటులతో నటించి, నర్తించి, నాటకీయంగా డైలాగ్స్ పలికించి, సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న నటి

ఈ వాణిశ్రీ గారు వీరితో మాత్రమే కాదు, తర్వాతి తరాలలో నాగార్జున లాంటి కుర్ర హీరోలకు అత్తగా కూడా నటించి మెప్పించారు. మరొకసారి వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. నమస్కారం అంటుంది మీ రేడియో సఖి అనుపమ.

ఇంతకీ ఈ 17 సెకండ్ల కథ ఏంటి ఎదురు చూస్తున్నామంటారా? జార్ఖండ్ రాష్ట్రంలోని గోడ్డా జిల్లాలో లాల్ మాటియాలో పుట్టాడు దేవ్గన్ మరాండి అనే వ్యక్తి. గ్రామంలో కుస్తీ పోటీలు చూస్తూ పెరిగాడు ఈ పిల్లాడు. ఇంతకు మించి ఏదైనా ఉండాలి, అది నేను నేర్చుకోవాలి అనుకున్నాడు. ఇంట గెలిచి వచ్చి రచ్చ గెలవమన్నాడు తండ్రి. ఊర్లో గురువుతో శభాష్ అనిపించుకుని ఢిల్లీ ట్రైన్ ఎక్కాడు దేవ్గణ్. ఇంతకీ దేవ్గణ్ ఏం సాధించాడు వినాలి, మీరు తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా, లాల్ మాటియాలో పుట్టిన దేవ్గన్ మరండి ఢిల్లీ ట్రైన్ ఎక్కాడు ఏదన్నా సాధించాలని. ఢిల్లీకి వెళ్లి ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు దేవ్గన్. ప్రపంచ దేశాలలో ఉన్న కొన్ని ఆటలను బాక్సింగ్తో కలిపి కాస్త వేరియేషన్స్ జోడించి చేసే కుస్తీ పోటీ లాంటిదే ఈ ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. కానీ టెక్నిక్ చాలా చాలా కష్టమంటారు సాధకులు. ఇష్టంతో చేస్తే కష్టంగా అనిపించదు కదా. దేవ్గణ్ కూడా ఎంఎంఏ ట్రైనింగ్ని ఇష్టంగా నేర్చుకున్నాడు. చాలా దెబ్బలు తగిలేవి అనుక్షణం కుంగిపోయేవాడు. కానీ ఆ కుంగుబాటులోంచే పట్టుదల వచ్చింది. ఆ పట్టుదలతో ఎంఎంఏ

0: వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం.

చొప్పున మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ పొందుతున్న దేవ్గణ్ మరండి గురించి. మరి ఈ అబ్బాయి అత్యంత కఠినంగా సాగిన ట్రైనింగ్ని చాలా ఓపికగా నేర్చుకున్నాడు. లక్ష్య సాధన కోసం ఏదైనా చేయాలనుకున్న దేవ్గణ్ శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా తనను తాను ట్రైన్ చేసుకున్నాడు. రాయ్పూర్లో 3 సార్లు ఈ ఎంఎంఏ పోటీల్లో గెలిచాడు. ఇవి జాతీయ స్థాయిలో సాగాయి. ప్రత్యర్థి కన్ను మూసి తెరిచే లోపల మట్టి కరిపించడం ఎలాగో మెళకువలు నేర్చుకున్నాడు.

లో గెలిచాడు. మరి గత నెల ఇంటర్నేషనల్ మ్యాచ్ అంతర్జాతీయ స్థాయిలో నేపాల్కు చెందిన సునీల్ పన్ మంచి పేరున ఎంఎంఏ క్రీడాకారుడు 65 కేజీల ఫెదర్ వెయిట్ కేటగిరీలో ఇతనితో భారత్ తరఫున తలపడ్డాడు దేవ్గణ్. 17 సెకండ్ల సమయంలో సునీల్ను ఓడించి చరిత్ర లిఖించాడు. స్టేడియం అంతా ముందర ఆశ్చర్యపోయింది, తర్వాత హోరెత్తింది జయజయధ్వానాలతో. చిన్న ఊరు, సామాన్యమైన నేపథ్యం, కానీ నేర్చుకోవాలన్న ఆశ, గెలవాలన్న తపన. దేవ్గణ్ను ఎంఎంఏ పోటీల్లో నేడు ప్రపంచ పటంలో క్రీడాకారుడిగా నిలబెట్టింది. దేశానికి మరిన్ని పథకాలు తేవాలన్నదే ఇతని ఆశ. ఈసారి 10 సెకండ్లలోనే గెలవాలన్న అతని మనస్సులోని కోరిక తీరాలని మనందరం కోరుకుందాం. శుభాభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. అరుణాచల్ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు

0: అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ఎగువ సభ సమావేశం కాగానే గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 39 పతకాలు సాధించి 4వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన విజయం దేశానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టిందని, ఇది భారతీయ క్రీడాకారుల ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు.
1: ఇండియా సెకండ్ అండ్ ఇంప్రెసివ్ 4th పొజిషన్ ఇన్ ది కామన్వెల్త్ గేమ్స్ మెడల్ టాలీ, విన్నింగ్ 39 మెడల్స్ ఓవరాల్. స్క్రిప్టెడ్ హిస్టరీ బై రిజిస్టరింగ్ ద బెస్ట్ అవర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కామన్వెల్త్ పారా గేమ్స్. ది రిమార్కబుల్ అచీవ్మెంట్ హ్యాస్ బ్రాట్ ఇమెన్స్ ప్రైడ్ అండ్ హానర్ టు ది నేషన్ అండ్ బేర్ టెస్టిమనీ టు ద గ్రోయింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్స్.
0: ఆ తర్వాత రాధాకృష్ణన్ సభలో 0 అవర్ను ప్రారంభించారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు తమ డిమాండ్లపై నినాదాలు చేయడం ప్రారంభించారు. గందరగోళం మధ్యనే పలువురు సభ్యులు అత్యవసర ప్రాధాన్యత కలిగిన అంశాలను లేవనెత్తారు. గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు నీట్ నిరసనల వేళ విద్యార్థులపై జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యపై ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో లోక్సభ సైతం మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే గ్లాస్గోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన క్రీడాకారులను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. ఈ అద్భుతమైన ప్రదర్శన దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువతకు క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.
2: कल संपन्न हुए समापन समारोह के उपरांत राष्ट्रमंडल खेलों का बैटन भारत को सौंप दिया गया है. 23वें राष्ट्रमंडल खेलों में उत्कृष्ट प्रदर्शन से देश के करोड़ों युवाओं और खिलाड़ियों को प्रेरणा मिलेगी. मैं सदन की ओर से देश का मान बढ़ाने वाले खिलाड़ियों, उनके कोच एवं टीम इंडिया को हार्दिक बधाई और शुभकामनाएं देता हूँ.
0: ఆ తర్వాత బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడంపై ఓం బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులందరూ తమ స్థానాల్లోకి వెళ్లి సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు పరిశీలనకు చేపడుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956ను మరింత సవరించి దేశ సర్వోన్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి ప్రస్తుతం ఉన్న 33 నుండి 37కు పెంచేందుకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు పరిశీలించనుంది. ఎంఎస్ఎంఈ 2006 చట్టాన్ని మరింత సవరించే లక్ష్యంతో ఈ బిల్లును పరిశీలనలోకి తీసుకుని ఆమోదించాలని ఆ శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ సభను కోరే అవకాశం ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. అలాగే భువనేశ్వర్, కటక్, గంజాం జిల్లాల్లో జరిగే పలు అధికారిక, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు రాష్ట్రపతి గంజాం జిల్లాలోని తప్తపానీకి చేరుకుని అక్కడున్న మా కంథునీదేవి ఆలయం శివాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం గోలాబందలోని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజీలో రాష్ట్రపతి రాత్రి బస చేస్తారు. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి సైదోవ్ బక్తియార్ ఒదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రాచీన వర్తక మార్గాల కాలం నుంచి భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, నాగరికత సంబంధాలున్నాయని సామాజిక మాధ్యమ వేదికగా రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. ఈ పర్యటన 2 దేశాల మధ్య దౌత్య సహకారానికి సంబంధించిన కొత్త రంగాలను గుర్తించడానికి, వివిధ రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుందని ఇరుపక్షాలు

0: లో అంగీకరించినట్లు తెలిపారు. భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం ఈరోజు రేపు లక్నోలో జరుగుతుంది. ఈ ఏడాది భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే సమగ్ర ఇతివృత్తం ఆధారంగా ఈ సమావేశం జరుగుతోంది. ప్రధాన బ్రిక్స్ గణాంక ఉత్పత్తులను బలోపేతం చేయడం, జాతీయ గణాంక వ్యవస్థల్లో ఆవిష్కరణలు, సంస్కరణలు తీసుకురావడం, అలాగే డేటా వ్యాప్తి, అందుబాటును పెంచడం వంటి అంశాలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని భారత క్రీడాకారుల ప్రతిభ పట్ల గర్వంగా ఉందన్నారు. ఈ క్రీడల్లో భారతదేశం 13 స్వర్ణాలతో సహా మొత్తం 39 పతకాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన విజయాలు సాధించిన పతక విజేతలందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం 4వ స్థానంలో నిలవడంపై యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రశంసించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన 2030లో జరగబోయే శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్దమవుతున్న తరుణంలో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్రీడలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మాండవీయ స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తా ఆంధ్ర, కేరళ, మాహే, లక్షద్వీప్, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో రేపటి వరకు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీహార్లోని బాంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. బాంకీపూర్ స్థానానికి సంబంధించి జరిగిన మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో జన్ సూరజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ 800కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్లు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ఒడిశా చేరుకుంటారు. కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40. మరికొన్ని క్షణాల్లో ఈట్ ఫిట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వారమంతా మనం జరుపుకుంటున్నాం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. నవజాత శిశువుకి తల్లిపాలు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మురిపాలు అంటే పుట్టిన వెంటనే, బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ఇచ్చే మురిపాలు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది స్త్రీలలో ఉన్న కొన్ని అపోహలు, బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో తినాల్సినవి ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఈట్ ఫిట్లో.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: ఈ ట్వీట్ లో ఈ రోజు మనము ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా కొన్ని అపోహలు కొందరు స్త్రీలలో ఉన్నాయని చెప్పాను కదా. పిల్లలకి పాలిస్తే మంచిదే, కానీ నా అందం కోల్పోతానేమో అన్నది కేవలం అపోహ మాత్రమే. తల్లి పుట్టిన బిడ్డకు పాలిస్తే పెరిగేది అనుబంధంతో పాటు ఆరోగ్యం కూడా. నిపుణుల సూచనలు ఏం చెప్తున్నాయంటే, పాలివ్వకుండా ఉంటే ఒక్కొక్కసారి రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంటుందట. మరి బాలింతలు ఏం తినాలి, మాట్లాడుకుందాం.

0: స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 50 నిమిషాలు. ఈట్ ఫిట్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి తల్లిపాల వారోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో అప్పుడే పిల్లలకి జననం అంటే బర్త్ ఇచ్చిన బాలింతలు ఏం తింటే మంచిది అని చెప్పి ఇందాక చెప్పాను కదా మీతో, తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి పాలు, గుడ్లు, పప్పులు, కూరగాయలు బాగా తినాలి. మాంసాహారులైతే చేపలు కూడా తింటే మంచిదని డాక్టర్స్ సూచిస్తారు కూడా. ఇక నువ్వులు, ఇవి చాలా మంచివి. కాల్షియం, ఐరన్ ఇవ్వడంతో పాటు బోన్ హెల్త్కి కూడా చాలా ఉపయోగపడతాయి. చాలా ప్రాంతాల్లో నువ్వులుండలు బాలింతలకు పెడతారు. అలాగే తెలగపిండి అంటే నువ్వుల అచ్చులతో తయారయ్యేది, దీన్ని కూరల్లో కలిపి బీరకాయ, దొండకాయ లాంటివి వీటితో కలిపి వెల్లుల్లిపాయ పోపు వేసి తల్లికి పెట్టడం ద్వారా ఆరోగ్యంతో పాటు పాలు ఇవ్వడానికి తగినంత శక్తి లభిస్తుంది.
1: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

బాలింతలు అంటే అప్పుడే శిశువుకి జననం అంటే బర్త్ ఇచ్చిన బాలింతలు ఏం తింటే బాగుంటుందని మనం ఈట్ ఫిట్లో మాట్లాడుకుంటున్నాం కదా. మునగాకు పొడి, కారపొడి, శొంఠి పొడి ఇలాంటివి మొదటి 4 ముద్దల్లో బాగా నెయ్యి వేసి కలిపి తినిపించాలి. చాలా మందికి ఉన్న అపోహ ఏంటి, నెయ్యి వేసుకొని తింటే లావవుతామని. నిజానికి అది తప్పు, ఇది అపోహ మాత్రమే అన్నది నిపుణులు చెప్తున్నారు. తల్లి నడుంకి, బ్యాక్ బోన్కి ఈ నెయ్యి ఎంతో మంచిది. అలాగే ఈ పొడులు కూడా చాలా ఉపయోగపడతారు, పాలు కూడా బాగా ఇవ్వగలుగుతారు. ఎందుకంటే లాక్టేటింగ్ మదర్స్ అప్పుడే పుట్టిన పిల్లలకి 10 సార్లు రోజుకి కనీసం పాలు ఇవ్వాలి అని చెప్పి డాక్టర్స్ సూచిస్తారు. మరి సూచన అయితే పాటించాలంటే ఒంట్లో ఓపిక ఉండాలి కదా. సో చక్కగా తినాలి, సమతుల ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తినాలన్నదే డాక్టర్స్ చెప్తుంటారు.

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నాం కదా. ఆగస్ట్ 1 నుంచి 7 తారీఖు వరకు మరి బాలింతలు ఏం తింటే మంచిది వారి ఆరోగ్యానికి అని చెప్పుకుంటున్నాము. డ్రై ఫ్రూట్స్ కూడా తినడం వల్ల రొమ్ముపాలు బాగా వస్తాయని ఉత్తర భారతీయుల్లో నమ్మకం. అలాగే వారందరూ చాలా తింటారు కూడా. ఇక పనీర్, ఇది ప్రోటీన్ని అందిస్తుంది. ఆకుకూరలు మాంసకృతులను అందిస్తాయి. పాలిచ్చే తల్లి ముఖ్యంగా కంటి నిండా నిద్రపోవాలి. అలాగే సరైన పోస్చర్లో కూర్చుని పాలివ్వడం వల్ల తనకు బిడ్డకు మేలు. ఇంట్లో పెద్దవారి సలహా, డాక్టర్ సూచన మేరకు కడుపు నిండా భోజనం చేసి అపోహలకు చెక్ పెట్టి బ్రెస్ట్ ఫీడింగ్లోని మాధుర్యాన్ని అనుభవించమని, బిడ్డకి తల్లిపాల వల్ల ఎంత ఆరోగ్యమో తెలియచెప్పడానికే ఈ తల్లిపాల వారోత్సవాలు. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటో తెలుసా? బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ అ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్, స్ట్రెంగ్త్ ఇన్ వాట్ వర్క్స్. జీవితంలో సుస్థిర ప్రారంభానికి బ్రెస్ట్ ఫీడింగ్, పనిచేసే విషయాలను బలోపేతం చేయండి అని. ఈ చక్కటి నినాదంతో అందరిలో మనందరం కూడా అవగాహన కలిగించే ప్రయత్నం చేద్దాం. తల్లిపాలకే మన ఓటు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 10 నిమిషాలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలోత్సవాలు ఘనంగా జరిగాయని, రంగం భవిష్యవాణి కార్యక్రమంలో సమృద్దిగా వర్షాలు కురుస్తాయని అమ్మవారు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తమ విజ్ఞానాన్ని, మేధస్సును తెలంగాణ అభివృద్దికి వినియోగించాలని, సింగిల్ విండో విధానంతో పెట్టుబడులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవాస భారతీయులకు భరోసా ఇచ్చారు. ఆలిండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపు ప్రారంభమవుతుంది. కామన్వెల్త్ గేమ్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 2030 కామన్వెల్త్ గేమ్స్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలోత్సవాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. భవిష్యవాణి వినేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాతంగి స్వర్ణలత రంగంలోకి వచ్చి అమ్మవారి తరఫున భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ ప్రజల తీరుపై అమ్మవారు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఏ ప్రమాదాలు వచ్చినా తాను కాపాడుతున్నా ప్రజలు తన మాట వినడం లేదని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, అగ్ని ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలకు ప్రజలు కొట్టుకుపోతారు, అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ప్రజల ప్రవర్తన తనకు సంతోషం కలిగించడం లేదని అమ్మవారు పలికినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పాల్గొన్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలోత్సవాలు ఘనంగా జరిగాయని, రంగం కార్యక్రమంలో అమ్మవారు సమృద్దిగా వర్షాలు కురుస్తాయని చెప్పినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. భక్తులకు అన్ని శాఖల సమన్వయంతో పూర్తి సౌకర్యాలు కల్పించామని, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మూడింతల భక్తులు వచ్చారని చెప్పారు. జోగినులను మున్సిపల్ కార్పొరేషన్

0: సభ్యులుగా తీసుకోవడంతో పాటు ఉద్యోగాలు కల్పిస్తామని, విగ్రహ ప్రతిష్టాపనపై నివేదిక ఆధారంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
1: ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు, ఎందుకంటే మెహమాని నవాజీ మే కమీ నహి అయిన దాని హైదరాబాద్ ప్రజలందరూ ఎప్పుడు కూడా ఇన్ని లక్షల మంది భక్తులకు ఇంత ట్రాఫిక్ ఇబ్బంది అయినా ఇతరత్ర సమస్యలు ఉన్నా ఈ బోనాల వేడుకల సందర్భంగా అందరూ కూడా సంతోషంతో సహకరిస్తారు. వారందరూ కూడా
0: అమెరికాలోని బాల్టిమోర్లో జరిగిన 19వ ఆట మహాసభలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రవాస భారతీయులు తమ విజ్ఞానాన్ని, మేధస్సును తెలంగాణ అభివృద్ధికి వినియోగించాలని, సింగిల్ విండో విధానంతో పెట్టుబడులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 2047 నాటికి రాష్ట్ర సంపదను $3 ట్రిలియన్లకు పెంచే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రవాసుల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధతతో కూడిన ప్రత్యేక వ్యవస్థను తెస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం, విదేశాల్లోని వారు ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలానికి కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి కృష్ణ ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. రోజుకు 12 టీఎంసీలకు పైగానే జలాశయంలో నిల్వ పెరుగుతోంది. ఆల్మట్టికి 1.03 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా దిగువకు 1.11 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్కు 1.11 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తం దిగువ వదులుతున్నారు. జూరాల వద్ద 1.56 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా దిగువకు 1.52 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయ నీటి మట్టం 849.70 అడుగులకు చేరింది. మరోవైపు గోదావరిలో ప్రవాహం నెమ్మదించింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 10,358 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో నిల్వ 31.92 టీఎంసీలకు చేరుకుంది. కడెం నుంచి 4,000 క్యూసెక్కులు విడుదలవుతుండగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 8,326 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. దిగువకు అంతే మొత్తం విడుదల చేస్తున్నారు. భద్రాచలం ఎగువన ఉన్న సీతమ్మ సాగర్ బ్యారేజ్ వద్ద 8.53 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. భద్రాచలం వద్ద 2 రోజులు ఉధృతంగా ప్రవహించిన గోదావరి శాంతించింది. రాజన్న సిరిసిల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడ వద్ద గల మిడ్మానేరు ప్రాజెక్టులోకి నీరు 12,903 టీఎంసీలకు చేరిందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తుండగా మానేరు మూలవాగుల నుంచి వరద నీరు చేరుతోందన్నారు. ప్రాజెక్టులోకి 12,670 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఇందులో మూలవాగు, మానేరువాగు, వరద కలువ ఇన్లెట్స్ ద్వారా 1,270 క్యూసెక్కులు, ఎల్లంపల్లి నీటిని గాయత్రి పంప్ హౌస్ ద్వారా 11,450 క్యూసెక్కుల వరద నీరు చేరుతోందని అధికారులు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చేప రొయ్య పిల్లల కొనుగోలు కోసం 116 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో రాష్ట ప్రభుత్వం టెండర్లు కూడా పిలుస్తుంది. ఆ తర్వాత చెరువుల్లో వాటిని విడుదల చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని 26 చెరువుల్లో పెంచేందుకు 88 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేస్తామని గతంలోనే సర్కార్ ప్రకటన చేసింది. ఇదిలుండగా వాస్తవానికి బడ్జెట్లో 18.94 కోట్ల రూపాయలు మాత్రమే చేపల పంపిణీకి ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు మరో 116 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ 4వ తేదీన ప్రారంభమవుతుంది. వైద్య కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 8వ తేదీన 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. సీట్ అప్గ్రేడేషన్ ఎంచుకునే విద్యార్థులకు భౌతిక హాజరు నిబంధనను రద్దు చేయడం సహా పారదర్శకత కోసం ఎంసీసీ పలు కీలక సంస్కరణలు చేపట్టింది. హనుమకొండ జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జిల్లాలో మొత్తం 5,09,014 కుటుంబాలకు 5,02,509 కుటుంబాల సర్వే పూర్తయిందని జిల్లా అధికారులు చెప్పారు. దీంతో జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి 98.22% చేరుకుంది. జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో 100% ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కాగా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 97.73% నమోదైంది. ఇప్పటి వరకు శాశ్వతంగా వలస వెళ్లిన వారి జాబితాలో 73,912 మంది ఉన్నట్లు గుర్తించారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశాల ఆన్లైన్ దరఖాస్తు గడువును 2026 ఆగస్టు 7వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం 5వ

0: తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక శిక్షకి తారక రామారావు అన్నారు. యూత్ డిక్లరేషన్ పేరిట ప్రచారంతో కాంగ్రెస్ మభ్యపెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని, ఇంకా ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయని కేటీఆర్ విమర్శించారు.
1: యూత్ డిక్లరేషన్ ఏ ప్రాంగణంలో అయితే పెట్టారో సరూర్ నగర్ లో, అక్కడే పెట్టాం మీటింగ్. మేము కూడా పెట్టి గుర్తు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి, అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానాలకు నాలుగేళ్లు అయింది, మీ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన కాలం కూడా గడుస్తున్నది, ఎప్పుడు స్పందిస్తారు అని చెప్పి నిరుద్యోగుల సాక్షిగా ప్రశ్నించాం. 24 హామీలు ఇచ్చారు మీరు యూత్ డిక్లరేషన్ లో, ఒక్కటన్నా అమలైందా?
0: దాదాపు 11 రోజుల పాటు జరిగిన గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ సంబరంగా ముగిసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా, భారత్, స్కాట్లాండ్ పతకాల పట్టికలో అగ్రశ్రేణిలో 5 స్థానాలు నిలిచాయి. ముగింపు వేడుకల అనంతరం కామన్వెల్త్ గేమ్స్ బ్యాటర్ను భారత బృందం స్వీకరించింది. భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిటి ఉషా, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవితో కలిసి జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అందుకున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్కు అహ్మదాబాద్ వేదిక కానుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో 13 స్వర్ణాలతో సహా 39 పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. 2047 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఐఐటి హైదరాబాద్ క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ భాగస్వామ్యంతో అనుగ్యాన్ అనే 3 నెలల రెసిడెన్షియల్ కోర్సును ప్రారంభించింది. స్వచ్ఛ ఇంధన సాంకేతికతో నిపుణులను సిద్ధం చేయడం, స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయడం అణుగ్యాన్ అనే కార్యక్రమం ఉద్దేశమని డైరెక్టర్ బిఎస్ మూర్తి చెప్పారు. వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అగ్నిమాపక సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఆధునిక వెబ్సైట్ రూపొందించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న అధికారులను ఆదేశించారు. ఎన్ఓసీలు, అనుమతులు, సేవల ట్రాకింగ్, మార్గదర్శకాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచి ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యమని తెలియజేశారు. విశేషాలు మరొకసారి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలోత్సవాలు ఘనంగా జరిగాయని, రంగం భవిష్యవాణి కార్యక్రమంలో సమృద్దిగా వర్షాలు కురుస్తాయని అమ్మవారు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తమ విజ్ఞానాన్ని, మేధస్సును ప్రవాస తెలంగాణీయులు తెలంగాణ అభివృద్ధికి వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఆల్ ఇండియా కోటా కింద ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సుల ప్రవేశాలకు మొదటి విడత కౌన్సిలింగ్ రేపు ప్రారంభమవుతుంది. కామన్వెల్త్ గేమ్స్ వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. మరి షో టైం కార్యక్రమానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. షో టైం లో ఎలా పాల్గొనాలి, ఏం చేయాలి అందరికీ తెలిసిందే, మరోసారి గుర్తు చేస్తాను. 0402324082 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగే ప్రశ్నలకి సులభమైన ప్రశ్నలే అడుగుతాము కాబట్టి మీ అందరూ జవాబులు చెప్పేస్తారు కాబట్టి ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యము? ఆలస్యం మీదే అంటారా? అంటాను. ఎందుకంటే ఒక చిన్న మాట మీ అందరికీ చెప్పాలి. ఈరోజు జాతీయ అవయవదాన దినోత్సవం, ఆర్గన్ డొనేషన్ డే. మరి మనము ఒకరము కనుక మన ఆర్గన్ డొనేట్ చేస్తే, మనము ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయాక ఆర్గన్ డొనేట్ చేస్తే 8 మందిని కాపాడిన వారం అవుతాం. సో అపోహలన్నింటినీ వీడండి, అవయవ దానాన్ని మీరు ఆలోచనగా అంటే ఓకే నేను కూడా చెయ్యాలి అన్న దానికి నిశ్చయానికి రండి. అవయవదానం చాలా మంచిది, ఎందుకంటే ఇంతమందిని మనం కాపాడగలుగుతున్నాము. ఆ మనిషి లేకపోయినా కూడా 8 మందిలో వారు జీవిస్తూనే ఉంటారు. సో రైట్, మరి షో టైంకి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో జూలై నెలలో భారతదేశానికి చెందిన ఒక ప్రాంతాన్ని చేర్చారు, ఆ ప్రాంతం పేరేంటి? యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో జూలైలో మన దేశంలోని ఒక ప్రాంతాన్ని చేర్చారు, ఆ ప్రాంతం పేరు తెలిస్తే 0402324082కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో తొలి ప్రశ్నగా అడిగాను. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో జూలై నెలలో మన దేశంలోని ఒక ప్రాంతాన్ని చేర్చారు. ప్రాంతం పేరేంటి అని. జవాబేంటో తెలుసా? సారనాథ్. ఈ బౌద్ధ క్షేత్రాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో యునెస్కో చేర్చుకుంది. మరి ఈ ఆన్సర్స్ ఎవరెవరు పంపించేశారు? రైట్ ఆన్సర్స్ చూసేద్దాం. సైనిక్పురి నుంచి ఎంఎస్ఆర్సి మూర్తి, చింతల్ నుంచి స్రవంతి సుశీల్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, నిజామాబాద్ సుభాష్ నగర్ నుంచి రజని రాజు, శ్రీనిధి దివాకర్, జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి, అలాగే చెంచల్గూడ నుంచి శిల్ప, సికింద్రాబాద్ నుంచి మంగా భాస్కర్, నందిపేట నుంచి రాకేష్.

ఫరీద్ బీహెచ్ఎల్ నుంచి రవిగౌడ్, పెడనం నుంచి కనకరావు అప్పలరాజు, నిజామాబాద్ నుంచి రాకేష్, మురహరి యశోద, కామారెడ్డి నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా, అమ్మనగుర్తి నుంచి భూమిదిని లక్ష్మీనారాయణ, చిత్రియాల నుంచి వెంకటాచారి, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, నిమ్మాని నుంచి పున్న వెంకటేశం, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

ఖడ్గం సినిమా నుంచి ఒక సూపర్ హిట్ ట్రాక్ వినేశారు. మీరు వింటున్నారు షో టైమ్, ఆకాశవాణి వివిధ భారతిలో. మరి స్టూడియో క్లాక్ లో టైం అయితే ఎప్పటిలాగే పరిగెడుతూనే ఉంది. 1:32, 1 గంట దాటి 32 నిమిషాలు. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే మేము రేడియో సెట్స్ ఆన్ చేసుకుని కొత్తగా వివిధ భారతి కుటుంబంలోకి చేరిపోయామంటారా? 0402324 0852, 0402324 0852, ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగే ప్రశ్నలకి జవాబులు ఇక్కడ పంపించేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా చాలా ఈజీ పొడుపు కథ, మీ అందరినీ అడగబోతున్నాను, అంటే పొడవబోతున్నాను ఈ పొడుపు.

0: ప్రశ్నతోటి, ఎంత దూరం నడిచినా నా అడుగులు మాత్రం శబ్దం చేయవు. నేనెవర్ని? ఎంత దూరం నడిచినా నా అడుగులు మాత్రం శబ్దం చేయవు. నేనెవర్ని? జవాబు తెలిస్తే 0402324082 వాట్సాప్ చేసేయండి.
1: మచిలీపట్నం.

ఎంత దూరం నడిచినా నా అడుగులు మాత్రం శబ్దం చేయవు నేనెవర్ని అని. మరి రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఈ పొడుపు కథకి సరైన జవాబు నీడ. ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారంటే, నర్సంపేట నుంచి బాలకృష్ణ, తిలక్ నగర్ నుంచి మహేష్, మానస, హైదరాబాద్ నుంచి డాక్టర్ కృష్ణస్వామి, చందనగర్ నుంచి విజయకుమార్, ఆర్మూర్ నుంచి రాధా కుమారస్వామి, ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, భూదాన్ పోచంపల్లి నుంచి మార్కండేయ అనిత, అలాగే కౌకూరు నుంచి మహాలక్ష్మి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, పెద్దంబర్పేట నుంచి అంబాదాస్, మేడిపల్లి నుంచి శ్రీకాంత్, శ్రీతేజ, బెంగళూరు నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, గీతానగర్ నుంచి సాయి మన్విత, ఆదిలాబాద్ నుంచి హర్షిని, గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ, హంపాపురం నుంచి చిరంజీవి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో, జాగ్రత్తగా వినండి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించుకున్న తెలుగు హాస్య నటులు ఎవరు? గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించుకున్న తెలుగు హాస్య నటుడు ఎవరు? జవాబు తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేసేయండి.

ఎస్, మరి అలా ప్రశ్న అడగగానే ఇలా జవాబులు పంపించేశారు. షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను అడిగాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్న తెలుగు హాస్య నటులు ఎవరు అని. జవాబు అందరికీ తెలిసిందే, బ్రహ్మానందం గారు. 1000 చిత్రాలకు పైగా నటించి ఒక రికార్డ్ సృష్టించారు. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారంటే, ఖైరతాబాద్ నుంచి కేవీ రావు, పిపి రావు, సీతారాంపాక్ నుంచి అరవింద్ లావణ్య, లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, నేరెడ్మెట్ నుంచి సురేష్, అలాగే మూరిపొలం నుంచి శ్రీనివాసరావు, భువనగిరి నుంచి యాదగిరి, నందిపేట నుంచి మధుకర్, పోచారం నుంచి లతా, నందిపేట నుంచి వాణి, కోదడ నుంచి శ్రీనివాసరావు, నాగారం నుంచి శ్రీకాంత్ గౌతమి, హవేలీ నుంచి రాజు, పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మూసాపేట నుంచి నరేష్ రోజా, భీమ్గల్ నుంచి రవి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: సమయం 1 గంట దాటి 50 నిమిషాలు. 150 మరి నెక్స్ట్ క్వశ్చన్, అంటే చివరి క్వశ్చన్ అని కూడా అనేసుకోవచ్చు మనము. నేతి బీరకాయలో సుమారుగా ఎంత నెయ్యి ఉంటుంది? జవాబు తెలిస్తే 0402324082 పంపించేయండి. నేతి బీరకాయలో సుమారుగా ఎంత నెయ్యి ఉంటుంది?

మహేశ్వరి సినిమా నుంచి ఒక సూపర్ హిట్ హుషారైన ట్రాక్ వినేశాము. మరి ఇందాక నేను అడిగిన ఒక చిలిపి ప్రశ్న, నేతి బీరకాయలో సుమారుగా ఎంత నెయ్యి ఉంటుంది? అసలేమీ ఉండదు కదా, కానీ కొంతమంది శ్రోతలు అంతే చిలిపిగా జవాబులు పంపించేశారు. 25% ఉండి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది పంపించారు. నవ్వేసుకుందాం అందరం కలిసి. మరి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపారో, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, నిజాంపద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, అలాగే అమన్ గుర్తి నుంచి భూమిదీని లక్ష్మీనారాయణ, హుడా కాలనీ నుంచి బుజ్జి, సికింద్రాబాద్ నుంచి మంగ, గజ్వేల్ నుంచి సుగుణ, పొద్దుటూరు నుంచి దస్తగిరి, మెదక్ నుంచి శేకులు, నర్సంపేట నుంచి బాలకృష్ణ, కోదాడ నుంచి శ్రీనివాసరావు, మూరిపొలం నుంచి శ్రీనివాసరావు, మారేడుపల్లి నుంచి సిరిమల్లి, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, కీసర నుంచి బండి కృష్ణగౌడ్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేకానేక ధన్యవాదాలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

శనివారం జరిగిన కామన్వెల్త్ ఆటల పోటీల్లో బాక్సింగ్ విభాగంలో మన మహిళలు రెచ్చిపోయారు. 3 వారాల క్రితం అనారోగ్యంతో తీవ్రమైన బాధను భరించారు జైస్మిన్ లాంబోరియా. ఆట కోసం ఎంతో ధైర్యంతో అనారోగ్యాన్ని కూడా జయించి బరిలో దిగారు. 57 కేజీలు ఈ విభాగంలో పసిడి గెలిచింది జైస్మిన్. పసిడి గెలవడమే కాదు, దేశాన్ని కూడా మెరిపించింది. గెలుపే లక్ష్యంగా సాగిన జైస్మిన్ జ్వరాన్ని చూమంతరనేసింది. ఒక తుఫాను వేగంతో విజయాన్ని సాధించింది.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో సమయం 2:27. మరి మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్స్, అది కూడా బాక్సింగ్ విభాగంలో వచ్చిన అమ్మాయిల గురించి. ప్రీతి పవార్ 54 కేజీలు, అంటే 54 కేజీస్ ఈ విభాగంలో ఆడిన భివానివాసి. చేత్తో పంచులు మాత్రమే కొట్టరు, మంచి పెయింటర్ కూడా. ఆట అంటే ప్రేమ.

బొమ్మలు గీయడము, పేపర్ క్రాఫ్ట్ చేయడం కూడా ఈ అమ్మాయికి చాలా ఇష్టం. మరి దేశం కోసం మెడల్ సాధించాలంటే భివానీ వాసులకు ముందుగా గుర్తుకొచ్చేది ఏంటో తెలుసా? బాక్సింగే. స్కూల్ నుంచే బాక్సింగ్ నేర్చుకున్న ఈ 22 ఏళ్ల బాక్సర్ 2022లోనే ఆసియా క్రీడల్లో కాంస్యంతో మొదలుపెట్టిన గెలుపు మిజిలి, ఆ గెలుపు మజిలి ఎంత బలంగా ఉందంటే 2024లో కూడా అదే కంటిన్యూ చేస్తూ ఏషియా U20 2025లో ఢిల్లీ బాక్సింగ్ కప్లలో కూడా స్వర్ణ పతకాలు తీసుకొచ్చింది. ఇక ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగాయి గుర్తుందా 2024 సంవత్సరంలో. దీంట్లో ప్రీ క్వార్టర్స్ వరకు వెళ్లిన ప్రీతి తాజాగా కామన్వెల్త్ గ్లాస్కో స్కాట్లాండ్లో కూడా గోల్డ్ మెడల్తో ఆకాశమే హద్దుగా సాగుతోంది. అసలు సూపర్ కదా, చిన్న పిల్లలు అండ్ దాదాపు వీళ్ళందరికీ అంటే 20, 22, 25 ఈ ఏజ్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు ఏమనుకుంటారు, నా కెరీర్ ఇలా ఉండాలి, నేను ఇంత సంపాదించాలి, నేను ఇది చేయాలి లేదా ఈ సినిమా చూడాలి, ఫ్యాషనబుల్గా తయారవ్వాలి, ఇలాంటివి వీళ్ళెవ్వరూ ఆలోచించట్లేదు. వీళ్ళ లక్ష్యం ఒక్కటే, దేశానికి మెడల్స్ తీసుకురావాలి. అద్భుతం అనిపించట్లేదు?

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి హర్యానాకు చెందిన మరొక ముద్దుబిడ్డ ప్రియా గంగాస్ కూడా భివానీ నుంచే వచ్చింది. ఆడాలి అన్నది కాదు ఈ అమ్మాయి లక్ష్యం, ఆడాలి గెలవాలి అన్నదే స్ఫూర్తి గీతం ప్రియాది. ఈ స్ఫూర్తి గీతంతోటే, ఈ మంత్రంతోటే ఆటకు దిగింది 60 కేజీల విభాగంలో. 60 కేజీస్ డిపార్ట్మెంట్లో 2023లో ఈ అమ్మాయి నేషనల్ యూత్ ఛాంపియన్ అయింది. 2025లో అండర్ 22 టోర్నమెంట్లో కూడా రజత పతకంతో సరిపెట్టుకున్న కామన్వెల్త్ గేమ్స్లో, ఈ సంవత్సరం జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో శనివారం రోజు చెలరేగిపోయింది.

0: ధీరులైన ఈ స్త్రీమూర్తుల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక్కసారి ఊహించండి, శనివారం రోజు అక్కడ జరిగిన సంఘటనలు. ఒకే రోజు 5 అమ్మాయిలు స్వర్ణ పతకాలు, అది కూడా బాక్సింగ్లో. నిజంగా వీరు బంగారు తల్లులా. ఈ మహాలక్ష్ములందరికీ అభినందనల వెల్లువలు ఇలా దేశమంతా మాత్రమే కాదు ప్రపంచమంతా వెల్లువెత్తుతున్నాయి.
1: అరే

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: స్టూడియో క్లాక్ లో సమయం 2:42. శక్తి శీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. హర్యానా భివానీ జిల్లాలో ధనానాలో పుట్టిన సాక్షి చౌదరి బాల్యమంతా బాక్సింగ్ వాతావరణమే. టీవీలో ఆట చూడడం కాదు, స్వయంగా గ్రామంలో జరిగే పోటీల్లో చూడడం మాత్రమే కాదు, పాల్గొనేది అమ్మాయి. ఒలింపిక్స్ 2012 పతకం సాధించిన విజేందర్ సింగ్ ఈమెకు స్ఫూర్తి. ప్రత్యర్థి

ఎమరుపాటుగా ఉన్నప్పుడు చిరుత వేగంతో పంచ్ చేయడం ఈ అమ్మాయి ఆట ప్రత్యేకమైన శైలి. లేటెస్ట్గా శనివారం సాక్షి చౌదరి కూడా కామన్వెల్త్లో స్వర్ణ పతకం తీసుకొచ్చింది ఇది మన దేశానికి.

ఆశ్చర్యం ఏంటంటే తొలిగా బాస్కెట్బాల్ ఆడేది. అదేంటి, బాస్కెట్బాల్ ఆడే అమ్మాయి బాక్సర్ ఎలా అయిపోయిందంటారా, తర్వాత బాక్సర్గా మారింది. 2019 సెర్బియాలో జరిగిన పోటీలో గోల్డ్ మెడల్, 2019లోనే యూత్ ఏషియా గేమ్స్లో బ్రాంజ్, 2021లో యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం. పంచులతో నింపుకున్న ఆమె పతకాల ఖాతా ఇది. బాక్సింగ్ ఒక ఆట కాదు, అది నా ఊపిరి అనే అరుంధతి కూడా శనివారం గెలిచి మెరిసి మురిపెంగా పసిడిని భరతమాతకు అందించింది. సూపర్ కదా.

God, it's... శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకుంటాం కామన్వెల్త్లో మొన్న శనివారం జరిగిన ఆటలో బంగారు పతకాలు గెలుచుకున్న అమ్మాయిల గురించి. అరుంధతి చౌదరి రాజస్థాన్లోని కోటా వాసి. 70 కిలోల విభాగం ఈ అమ్మాయిది.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: బాక్సింగ్ అబ్బా, అమ్మాయిలేం చేస్తారు అన్న స్థాయి నుంచి స్వర్ణాలు తెస్తారు అన్నంత వరకు తీసుకువెళ్లగలిగింది మాత్రం ఈ శక్తిశీలురే. ఆటంటే ప్రాణం పెట్టి అనారోగ్యాన్ని, దెబ్బల్ని, కుటుంబాన్ని వెనక్కి నెట్టి దేశాన్ని ముందుకు పెట్టి పథకాల మూత మోగిస్తున్న వీరందరికీ సెల్యూట్, శుభాభినందనలు. మరిన్ని పథకాలు రావాలి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్తోంది టీం వివిధ్ భారతి. నమస్కారం అంటుంది మీ రేడియో సఖి అనుపమా.

0: صحت نامہ
1: ابھی ایک چھوٹا سا انترال.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2023లో డిజిటల్ ప్రతిజ్ఞ పోర్టల్ను ప్రారంభించినప్పటి నుంచి 3 ఏళ్లలోనే భారతదేశం 5 లక్షలకు పైగా ఆధార్ ధృవీకరించిన అవయవ దాన ప్రతిజ్ఞలు సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత అవయవ దాన దినోత్సవం కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో భారతదేశంలో అవయవ మార్పిడులు ఏటా 20 వేలకు పెరిగాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగం ద్వారా అవయవ దానాన్ని ప్రోత్సహించడంలో చేస్తున్న ప్రయత్నాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. భారత చక్షుతన బ్రిక్స్ కూటమి దేశాల జాతీయ గణాంక సంస్థల అధిపతుల సమావేశం ఇవాళ రేపు లక్నోలో జరుగుతోంది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త ఉత్కళమణి పండిట్ గోపబంధు దాస్ విగ్రహాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆవిష్కరించారు. గోపబంధు దాస్ స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన ఒక ప్రముఖ పాత్రికేయుడు. 1919లో ద సమాజ్ అనే ఒడియా వార్తాపత్రికను స్థాపించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ భారత ఉజ్బెకిస్తాన్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేదని ఆరోపించారు. హైదరాబాద్లో ఈ రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సూచించారు. అత్యవసర పరిస్థితులు మినహా అనవసర ప్రయాణాలు చేయవద్దని, బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరగకముందే సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల బృందం 4వ స్థానంలో నిలవడంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య హర్షం వ్యక్తం చేశారు. 2030లో జరిగే శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్కు వేదిక అయ్యేందుకు భారతదేశం సిద్ధమవుతున్న తరుణంలో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్రీడలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మాండవ్య స్పష్టం చేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మనలించే సంపూర్ణ వినోదం. యా స్టూడియో క్లాక్ లో సమయం 5:04:38 దాటేలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఒకప్పుడు కాలేజ్ బయట ఛాయ్, ఇప్పుడు ఆఫీస్ బ్రేక్ లో ఛాయ్. ఎండలు ముదిరినా, వర్షాలు పడినా, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినా మనల్ని కలిపేది ఆ ఒకే ఒక్క కప్పు ఛాయ్. బిజినెస్ డీల్స్ అయినా, ఆఫీస్ గాసిప్స్ అయినా, నడు బాస్ ఒక ఛాయ్ తాగుదాం అనే మాటలోనే మొదలవుతుంది కదా. మరి కాల్స్, ఈమెయిల్స్, ప్రజెంటేషన్స్, క్లయింట్ మీటింగ్స్ ఏమున్నా పక్కన పెట్టి కొంచెం సేపు ఛాయ్ తాగుతూ రిలాక్స్ అవ్వండి. ఈ టైంలో కబుర్లు చెప్తూ మీ ఆర్జే శ్రీ రమేష్ ఎంటర్టైన్ చేస్తాడు. మరి ఛాయ్తో హాయ్ కబుర్లు షోలో మస్తు మస్తు మాటలున్నాయి, పాటలున్నాయి, అబ్బో తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇది వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ

0: టైం భూమి నుంచి నాకు ఆశ జే జారన్ కౌండిన్య పాండేటువంటి అదిరిపోయే పాట విన్నాం కదా. మరి ది కూడా స్పెషల్ వాయిస్ తోటి ఆదర కొట్టేసింది. శ్రీనివాస మౌళి సాహిత్యంలో అనిరుద్ధ రవిచంద్ర అందించిన అదిరిపోయే పాట విన్నారు కదా. మరి అదిరిపోయే పాట విన్న తర్వాత రజనీకాంత్కి సంబంధించిన అదిరిపోయే మాట వింటే దిల్ భలే ఖుషి అవుతుంది కదా. అలా ఖుషి చేసే మాట చెప్తాను, మీరు మాత్రం ఏం చేస్తారు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా?

0: ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: యా స్టూడియో క్లాక్ల సమయం 5:10:49 దాటిలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మనమున్నాం ఛాయ్తో హాయ్ కబుర్లు. ఈ టైంలో ఛాయ్ చాలా అవసరం, ఎందుకంటే బయట మడత పెట్టేస్తుంది. ఏంటి, వర్షం బాగా మడత పెట్టేస్తుంది, ఫుల్ వర్షం పడుతుంది మెయిన్ ప్లేస్లో. అయితే మరి వర్షాకాలం కాబట్టి ఎక్కడైనా వర్షం పడుతుంది అనేది దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా జాగ్రత్తలన్నింటినీ, అంటే రెయిన్ కోట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని బయటికి వెళ్ళండి. ఇలాంటి వెళ్ళే టైంలో అలా అలా పాటలు వినేటప్పుడు మంచి మంచి పాటలు మాటల కోసం ట్యూన్ చేసి ఉంచండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదంలో ఇప్పుడు ఎస్ మరి ఛాయ్తో హాయ్ కబుర్లలో బాక్స్ ఆఫీస్ హుకుమ్ అంటూ షేక్ చేసిన బాప్ ఆఫ్ ఆల్ థ్రిల్లర్స్ మన సూపర్ స్టార్ రజనీకాంత్. ఎస్, జైలర్ మానియా ఇంకా మైండ్లోంచి పోనేలేదు కదా. థియేటర్లలో బాగా సైలెంట్ సింహమై గర్జిస్తుంటే పక్కన మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ మాస్ క్యామియోలతో బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యి, మరి సూపర్ స్టార్ మ్యాజిక్ గ్రాండ్ క్యామెరా క్లైమాక్స్ ఇదే వైబ్ ఇప్పుడు పార్ట్ 2లో నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళబోతుంది అనేది తెలుస్తుంది. ఎలా ఎలా అంటే, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కుతున్న జైలర్ 2లో మరో మైండ్ బ్లోయింగ్ క్యామియో కన్ఫర్మ్ అయిపోయిందండి. ఎవరు అని అంటే, ఇకపై విలన్ క్యామియో రోల్స్ చేయను అని చెప్పిన మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కేవలం మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కోసమే ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నారట. తప్పకుండా మరి అదిరిపోతుంది అంటున్నారు. ఇక అనిరుద్ మ్యూజిక్తో అయితే మరి 15 థియేటర్లో పూనకాలు గ్యారంటీ. ఎస్, మరి మనకలా అంతగా పూనకాలు తెప్పించినటువంటి ఫస్ట్ పాటలోంచి మస్తు పాట విందాము.

0: जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బీఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బీఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: స్టూడియో క్లాక్ లో సమయం 5:16. మీరు వింటున్నారు ఛాయ్తో హాయ్ కబుర్లు, మీ ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ ఆర్జే సురవి రమేష్. ఎస్, హైదరాబాద్ అనగానే మీకేం గుర్తొస్తుంది? గరం గరం మిరాని ఛాయ్, గుమగుమలాడే బిర్యాని. ఈ మధ్యలో ట్రాఫిక్ జాము, ఐటీ టవర్లేగా. బట్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, నమ్మండి నమ్మకపోండి, మన భాగ్య నగరం ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ మాత్రమే కాదు, ఇండియన్ లేటెస్ట్ బర్డ్ ప్యారడైజ్ కూడా. ఎస్, బర్డ్స్ ప్యారడైజ్గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే, హైదరాబాద్ బర్డ్స్ అట్లాస్ రీసెంట్గా చేసినటువంటి 4వ విడత సర్వేలో మైండ్ బ్లోయింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఏంటంటే, మన సిటీలో ఏకంగా 248 రకాల పక్షి జాతులు హంగామా చేస్తున్నాయటండి. అంతలా కాకుండా ఈ లేటెస్ట్ సర్వేలో మన సిటీకి 3 కొత్త స్పెషల్ గెస్టులు కూడా ఎంట్రీ ఇచ్చారట. ఎవరు అంటే, అందాల గ్రేటర్ ఫ్లెమింగో, ఎల్లో ఫుటెడ్ గ్రీస్ పిజియన్, అలాగే ముద్దుల బ్రౌన్ క్యాప్డ్ పిగ్మీ వుడ్ పెక్కర్. యస్, ఈ 3 పక్షులు స్పెషల్గా హైదరాబాద్ సిటీలో కనబడుతున్నాయట. జూలై నెలలో 22 రోజుల పాటు 200 మందికి పైగా వాలంటీర్లు మన సిటీలో సరస్సులు, అడవులు, పార్కుల్లో తిరిగేసి ఈ సూపర్ కూల్ రిపోర్ట్ ఇచ్చారు. మరి 2025లో మొదలైన ఈ సర్వేలో రోజు రోజుకి మన సిటీలో పక్షుల కళ పెరిగిపోతుందట. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, కమింగ్ వీకెండ్లో లేట్గా నిద్ర లేవడాలో అనేది చేయకుండా పరగా నిద్రలేసి ఏదైనా దగ్గరలో ఉన్న లేక్ లేదా పార్క్ వైపు కాస్త వాకింగ్కి వెళ్ళండి. నేచర్ వైబ్ని ఎంజాయ్ చేయండి. అక్కడ ఉండే పక్షులను చూసి ఆనందపడండి. ఏమంటారు రైట్? ఇలాంటి న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఏదేమైనా హైదరాబాద్ చెప్తే ఆ వైబే వేరు, మరి పాట రూపంలో చెప్తే ఇంకా వైబ్గా ఉంటుంది. క్లింటన్ పాడినటువంటి పాట, విశ్వ సాహిత్యం, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్లో హ్యాపీ మూవీ నుంచే చల్ చల్ చల్ హైదరాబాద్ అంటూ మస్తు పాట చేస్తుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం మనమున్నాం చాయ్ దో హాయ్ గబులు షోలో. ఇక ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కార్లను ఏంటి కార్లు జాగ్రత్తగా ఉండండి. కార్లని కూడా పాప్కార్న్స్ కొంటున్నట్టు కొంటున్నారు భయ్యా మన వాళ్ళు, నిజంగా తెలుసా? ఎస్, ఏంటి నమ్మబుద్ధి కావట్లేదా? జూలై నెలలో కార్ సేల్స్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సింది. ఒక కంపెనీ, ఒక టాప్ కంపెనీ ఒక నెలలోనే దాదాపు 63,000 పైగా కార్లు అమ్మేస్తే మరో పెద్ద కంపెనీ ఏకంగా 100,000 దాటించేసిందట వాటి అమ్మకాన్ని. కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ అయితే ఇక్కడ ఇండియాలో అమ్మకాలు కూడా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేశాయట జూలైలో. అసలు అందరి దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, అంతమంది ఒకేసారి కార్లు ఎలా కొనగలుగుతున్నారు అనేది ఒక చిన్న రీసెర్చ్ చేస్తే దీని వెనుకున్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా? కొందరేమో నెట్ క్యాష్ తోటి, వాళ్ళ డ్రీమ్ ఉంటుంది ఆ నెట్ క్యాష్ తోటి బాగా డబ్బులు అనేది ఏర్పాటు చేసుకొని కొనేవాళ్ళు కొంతమంది ఉంటే, ఎక్కువ మంది ఈఎంఐ అనేదాన్ని వాడుకుంటూ ఉన్నారు. రూపాయి ఖర్చు లేకపోయినా చిన్న డౌన్ పేమెంట్తో, అంటే తక్కువ డౌన్ పేమెంట్తో డ్రీమ్ కార్ ఇంటికి వచ్చేస్తుంది. ఈఎంఐ ఫెసిలిటీ కూడా కార్ల అమ్మకాలు పెరగడానికి కారణం అంటున్నారు అనలిస్టులు. అయితే మరి ఈఎంఐలో కారు కొన్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోకపోతే నో డౌట్ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. వినోదం అంటే వివిధ భారతి తెలుసు కదా. ఇప్పుడు వినోదాన్ని అందించడానికి ఎవరు వస్తున్నారు తెలుసా? రమ్య, ఎన్ఎస్ నవీన్, మాధవ్, రామజోగ శాస్త్రి రాసినటువంటి పాటకి తమ్మని ఎస్ఎస్ మరి మ్యూజిక్ కంపోజ్ చేశారు. దూకుడు నుంచి వస్తుంది, ఎక్స్పెక్ట్ చేశారా? గెస్ చేశారా ఏం పాట వస్తుందా? ఈ టైంలో ఎలాంటి పాట ఇస్తే బాగుంటుందో చెప్పండి. ఇదిగో వస్తుంది.

0: మాట విన్నంతసేపు ఎటువంటి టెన్షను లేదు, కానీ బాగా టెన్షన్ ఫ్రీ అయి ఉంటారు. కానీ మరి ఈఎంఐ కట్టాలి అన్నప్పుడు మాత్రం మస్తు టెన్షన్ ఉంటుంది కదా. ఆ టెన్షన్ నుంచి మీరు బయటపడాలంటే ఏం చేయాలో చెప్తారు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం మనరిచ్చే సంపూర్ణ వినోదం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా.

0: ముద్ర, సిజిటి, ఎంఎస్ఈ. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను ఎవరు మీ ఆదేశ్వర భరమే. స్టూడియో క్లాక్ల సమయం 5:31:32 దాడేలా ముందుకు వెళ్ళిపోతుంది. మనమున్నాం చాయ్తో హాయ్ కబుర్లు షోలో. మరి ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, జూలై నెలలో బాగా కార్లు కొనేశారట జనాలు. మరి ఆ కొనడంలో ఈఎంఐ పాత్ర కూడా ఉంది అని అనలిస్టులు చెప్తూ ఉన్నారు. అయితే కారు షెడ్లోకి రావడం, అంటే మన ఇంటి షెడ్లోకి రావడం హ్యాపీనే, కానీ నెల నెల ఈఎంఐ కట్టేటప్పుడు తలనొప్పి రాకూడదు. అంటే ఈ సింపుల్ రూల్స్ మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ రూల్, 20/4/10. ఎస్, 20/4/10 ఫార్ములా ఒకటి ఉంటుంది. అంటే కారు ధరలో కనీసం 20% డౌన్ పేమెంట్ కట్టాలి. అలాగే లోన్ టెన్యూర్ 4 ఏళ్లకు మించకుండా చూసుకోండి అనమాట. మీరు కట్టాల్సింది 4 ఏళ్లలోపే కట్టేటట్టు, పూర్తయ్యేటట్టు చూసుకోండి. ఇక మీ నెలవారీ ఈఎంఐ మీ జీతంలో 10% కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి. అప్పుడు మాత్రమే కొంచెం నెలాఖరు వచ్చేసరికి చేతిలో డబ్బులు ఆడుతూ ఉంటాయి అనమాట. ఇక సెకండ్ రూల్ వచ్చేసి హిడెన్ ఛార్జెస్. తక్కువ వడ్డీ అనగానే టెంప్ట్ అవ్వకుండా ప్రాసెసింగ్ ఫీజులు, ఫ్రీ క్లోజర్ ఛార్జెస్ ముందే చెక్ చేసుకోండి. ఇక థర్డ్ రూల్, ఎక్కువ డౌన్ పేమెంట్ కడితే ఈఎంఐ తగ్గుతుందని మీ దగ్గరున్న మొత్తం అత్యవసర నిధిని కూడా, అంటే ఎమర్జెన్సీ ఫండ్ని కూడా ఖాళీ చేశారనుకోండి, తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. సేవింగ్స్ సురక్షితంగా ఉండేటట్టు చూసుకోండి. ఇక ఫోర్త్ రూల్ వచ్చేసి ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎలాంటి హెచ్చు తగ్గులు వచ్చినా కనీసం 3 నుంచి 6 నెలలు ఈఎంఐలు కట్టడానికి సరిపడా మీ దగ్గర మనీ ఉండేటట్టు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేటట్టు, మీ ఖాతాలో ఉండేటట్టు చూసుకుంటే ఎటువంటి టెన్షన్ లేకుండా ఈఎంఐల కారు కొన్నా కూడా హ్యాపీ హ్యాపీగా వెళ్ళచ్చు. రోడ్డు పోయి కారు ఎంత కలర్ఫుల్గా ఉన్నా అది మీ నెలవారీ బడ్జెట్ను గ్రే కలర్లోకి మార్చకూడదు. ఏమంటారు, పర్ఫెక్ట్ ప్లానింగ్తో డ్రైవ్ చేస్తే ఆ జర్నీ క్విక్గా వేరుంటుంది కదా. హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవింగ్. వింటూ ఉండండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, న్యూస్, టిప్స్ కోసం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీలో వైబ్ని పెంచడానికి అర్మాన్ మాలిక్ మాస్ పాటలు చేస్తున్నాడు. కృష్ణకాంత్ సాహిత్యం, గౌరవ హరి సంగీతంలో, మిరాయ్ మూవీ నుంచి వైబ్ ఉన్నది అంటూ చేస్తుంది. స్టేట్యూ

0: ఇలాంటి వాయిపుండే పాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై.
3: మీట్ ద స్టార్
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: వివిధ భారతి స్టూడియో క్లాస్ సమయం 5:37:43, దాటి అలా ముందుకు వెళ్ళిపోతుంది. అన్నట్టు ఒక ఇంట్రెస్టింగ్ విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, స్క్రీన్ తుడిచినంత సులువుగా డబ్బులు ఖర్చు అయిపోతుంటే ఎప్పుడైనా భయం వేసిందా? ఎందుకు చెప్తున్నానంటే, ఢిల్లీకి చెందినటువంటి సదాఫ్ అనే ఒక మహిళ 2 నెలలు యూపీఐ ఆపేసి కేవలం నగదు మాత్రమే వాడింది. ఆమె అనుభవంతో చెప్పిన మాట ఒక్కటే, నగదు చెల్లింపు మన బడ్జెట్కి శ్రీరామ రక్ష అంటున్నారు. ఇంతకీ ఎందుకు అలా ఆవిడానంటారు? ఎందుకు అనేది నేను చెప్తా. ఈలోపు ఏఆర్ రహమాన్ ఏమంటున్నాడు తెలుసా? రై రై రారా అంటున్నాడు. ఒకసారి అలా లుక్కేసేద్దాం.

రయ్యనే వెళ్ళాను, వెళ్ళగానే అబ్బా ఏ రహమాను అలా పిలవగానే ఇలా వెళ్ళాను కదా, మామూలుగా లేదు అక్కడ దుమ్ము దుమ్ము దులిపేశాడు రామ్ చరణ్. వాళ్ళ డాన్సర్స్ అందరూ కూడా అద్భుతమైనటువంటి డాన్సులు ఆడారనమాట. ఏదేమైనా పెద్ద ఉన్నది మస్తు పాడడం విన్నాం కదా, ఆనంద్ శ్రీరామ్ సాహిత్యం ఏ రహమాన్ కంపోజిషన్ అలాగే పాడడం అనేది ఉంది చూశారు, అది పీక్స్ అనమాట. రైట్, మరి రై రై అని వచ్చి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటాను. ఇంతకీ ఆ రై రై వచ్చి చెప్పాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇందాక చెప్పాను కదా నగదు చెల్లింపు మన బడ్జెట్కి శ్రీరామ రక్ష. ఎందుకు అంటే టెక్నాలజీ మాయలో డిజిటల్ అంకెలు తగ్గుతుంటే మనకు నొప్పి అనిపించదు. అదే చేతిలోంచి ఒక 100 రూపాయల నోటు బయటకు వస్తుంటే ఈ ఖర్చు నిజంగా ఇప్పుడు అవసరమా అని మన ప్రశ్న, అంటే మన మనసు మనల్నే ప్రశ్నిస్తూ ఉంటుందన్నమాట. ఈ ఒక్క క్షణం ఆగామా, మన కష్టార్జితం మన దగ్గరే భద్రం. ఎందుకంటే డిజిటల్ చెల్లింపులు సౌకర్యానికి తప్ప మన పొదుపును మింగేయడానికి కాదు. కేవలం అంటే నెల కనీసం ఒక వారం డిజిటల్ పేమెంట్స్కి బ్రేక్ ఇవ్వండి, చేతి నగదుతో ఖర్చు చేసి చూడండి, ఆ తేడా ఆదా మీకే కనిపిస్తుంది అని స్పెషల్గా సదాఫ్ అనే మహిళ మరి ఇంటర్నెట్లో పెట్టడం అనేది కూడా జరిగింది. నిజంగా ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే కొందరికి. అంటే డిజిటల్ చెల్లింపులు అనేది చాలా ఈజీ అయింది, చాలా ప్రతి దగ్గర కూడా చిన్న చిన్న బడ్డీ కోట్లలో కూడా డిజిటల్ చెల్లింపులకు క్యూఆర్ కోడ్ పెట్టుకోవడం జరిగింది. అంత బాగుంటుంది, అంత బాగానే ఉంటుంది. కానీ మరి అంటే కొంతమందికి మనీ మీద అదుపు లేకపోతే అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటారు, మరి మంత్ ఎండింగ్ వచ్చరికి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న టిప్స్ని కూడా మీరు మెయింటైన్ చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళారంటే మంత్ ఎండ్ వచ్చేసరికి డబ్బులు. ఓకేనా? రైట్, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే అస్సలు సమయమే సరిపోతుందబ్బా. ఎనీవేస్ మరి స్టూడియో క్లాక్లో సమయం 5:44 20:21 దాటి వెళ్తుంది. కాబట్టి మీ ఆర్జే సురభి రమేష్ ఏం చెప్తున్నాడు, టాటా బాయ్ బాయ్ చెప్తున్నాడు. దేనికి? ఈ షోకి, చాయ్తో హాయ్ కబుల్ షోకి మాత్రమే టాటా బాయ్ బాయ్ చెప్తున్నాడు. మళ్ళీ అంటే 11 o'clock వరకు ఉంటాడు కాబట్టి మస్తు మస్తు మాటలు పాటలు అన్నీ కూడా ఉంటాయి. అందుకోసం మీరు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడు మీకోసం వస్తుంది. విక్రాంత్ రోణ నుంచి నకాశ జీజి మంగ్లి పాడినటువంటి పాట, రామజోగే శాస్త్రి సాహిత్యం, బి అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ కంపోజిషన్లో మస్తుంటుంది పాట.

ఎక్కసక్క ఎక్కసక్కండు చేతులు అలా అలా అంటే ఆ పాట చూసిన తర్వాత గిటార్ పట్టుకొని అలా అలా అలా అలా మీరు కూడా రెండు స్టెప్పులు వేసింటారు కదా. నాకు తెలుసు నాకు తెలుసు, ఈ పాట విన్న తర్వాత అలా ఏమనిపిస్తూ ఉంటుంది మీరు. రైట్, ఎనీవేస్ మస్త్ పాట ఫ్రమ్ విక్రాంత్ రోడా నుంచి అన్నట్టు సినిమా అంటే ఒకటి గుర్తొచ్చింది. ఆగస్ట్ 6న అసలు ఏం జరుగుతుందో తెలుసా, టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఒకటే టెన్షన్, ఒకే నిశ్శబ్దం, ఒక తుఫాను ముందు వచ్చే ప్రశాంతత కనబడుతుంది. ఇంతకీ ఆగస్ట్ 6న ఏం జరుగుతుంది అంటే, దసరా రికార్డును తిరగరాసిన న్యాచురల్ స్టార్ నాని మాస్ మాస్టర్ డైరెక్టర్ శ్రీకాంత్ వదిల కాంబోలో వస్తున్నటువంటి భారీ ప్రాజెక్టు ది ప్యారడైజ్ టీజర్ రిలీజ్ డేట్ మరి రీసెంట్గా జరిగినటువంటి ఒక మూవీ ఈవెంట్లో దాని డైరెక్టరే ఆగస్ట్ 6న టీజర్ తగలబడుతుంది అంటే స్పెషల్గా అనౌన్స్ చేశారనమాట. చూడాలి చూడాలి ఎట్లుంటుందో, బాగుంటుంది అనేది హైప్ అయితే ఇప్పటివరకు అయితే బాగుంది, మరి అప్పుడు కూడా చూద్దాం. మరి అప్డేట్స్ కోసం మీరు ప్రతిరోజు 5 to 5:50 వరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 5:50 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు, మళ్ళీ అనంతరం హిందీలో వార్తలు వింటారు. స్టే ట్యూన్డ్.

0: వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ల సమయం 6:05:50 అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: అనిల్ చిలివేరు సంగీతంలో చంద్రబోస్ రాసినటువంటి ఈ పాటకి సుచరణ పాడారు. శశి మూవీ నుంచి విన్నారు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6 గంటల 10 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం రెండో సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు హైదరాబాద్లో జరుగుతుంది. PKOC-2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రిలో గడిచిన 2.5 ఏళ్లలో 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్యులు సిబ్బందిని అభినందించారు. వాతావరణ శాఖ ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం 2వ సమావేశం రేపు ప్రారంభమవుతుంది. బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో రేపు ఎల్లుండి జరిగే ఈ సమావేశాలకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం ఆతిథ్యం ఇస్తోంది. సభ్య దేశాల ప్రతినిధులు, విధాన రూపకర్తలు, అవినీతి నిరోధక సంస్థల అధికారులు ఇందులో పాల్గొంటారు. ఆస్తుల రికవరీ, సీమాంతర అవినీతిని అరికట్టడం, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అవినీతి ప్రమాదాలను ఎదుర్కోవడంపై చర్చలు జరుగుతాయి. చివరి రోజు సాంకేతిక ఆధారిత నైతిక పరిపాలనపై ప్రత్యేక సమావేశం కూడా నిర్వహిస్తారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సతీమణి జానకి శుక్లా పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్ దంపతులు రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని PKOC-2 డీప్ సైడ్ బొక్కు బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికులు, యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధులు తెలంగాణ ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ బ్లాక్లో సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని, 25 ఏళ్ల పాటు ఏటా 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు 2000 మందికి ఉపాధి లభించడంతో పాటు రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుందన్నారు. నైని, తాడిచెర్ల 2 PKOC-2 బ్లాక్లు సింగరేణికి లభించడం వల్ల సంస్థకు దీర్ఘకాలిక ఇంధన భద్రత, ఆర్థిక బలం, ఉద్యోగ భద్రత మరింతగా పెరుగుతాయని కేంద్ర మంత్రి చెప్పారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో గడిచిన 2.5 ఏళ్లలో 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఘనత సాధించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్, వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ సిబ్బందిని ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. నిమ్స్లో నిర్వహించిన రోబోటిక్ శస్త్రచికిత్సల్లో 90% పైగా ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటీవలే 2000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకున్న నిమ్స్ ఇప్పుడు 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పిందని ముఖ్యమంత్రి చెప్పారు. దివంగత మాజీ మంత్రి పెదే సుదర్శన్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. పెద్ద సుదర్శన్ రెడ్డి జీవించి ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అధికారిక పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి గౌరవించిందన్నారు. ఉద్యమకారులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం బీఆర్ఎస్కు అలవాటేనని మంత్రి వ్యాఖ్యానించారు. స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన ఏర్పాట్లు సమీక్షించారు. 15 తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ సైనిక్ స్మారక్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారని జాజు చెప్పారు. భద్రత, ట్రాఫిక్, వేదిక, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య, అగ్నిమాపక తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ప్రతిష్టకు తగిన విధంగా వేడుకను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ

0: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 85,453 మంది విద్యార్థులు చేరగా గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 14% పెరుగుదలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ తెలియజేసింది. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి 2 సంవత్సరాలు కలిపి 164,700 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మీ సేవా కేంద్రాలను మరింతగా పటిష్టపరిచి ప్రజలకు నాణ్యమైన డిజిటల్ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో ప్రపంచ బ్యాంక్ డిజిటల్ ఏషియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్ చందానితో జరిగిన సమావేశంలో డిజిటల్ గవర్నెన్స్, కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్ ఏర్పాటు తదితర అంశాలపైన ఆయన చర్చించారు. డిజిటల్ రంగంలో పెట్టుబడుల కోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు సిద్ధం చేయాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో పాటు జగిత్యాల, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, భువనగిరి సహా 18 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. మారుపాక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ సౌందర్య మాట్లాడుతూ,
1: పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి, ఎలాంటి పదార్థాలు ఇవ్వకూడదు, పాలు నీళ్లు వంటివి కూడా ఇవ్వరాదు. తల్లి పాల వలన బిడ్డకు వ్యవధి కూడా పెరుగుతుంది, తల్లును కూడా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లి పాలు తప్పకుండా ఇవ్వాలి.
0: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెంచాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించే పోస్టర్ను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కూడా ఈరోజు ఆవిష్కరించారు. శిశువుకు సహజ రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు బలమైన పునాది తల్లిపాలు వేస్తాయని ఆయన అన్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పివి టీకా తప్పనిసరిగా వేయించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏంజల్ ఆల్ఫ్రెడ్ సూచించారు. ప్రభుత్వం బాలికలకు ఉచితంగా టీకా అందిస్తుందని, జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, సిహెచ్సి, పిహెచ్సిల్లో ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉందని చెప్పారు. కోమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నెహ్రూ యువ కేంద్రం, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల సంయుక్తంగా నిర్వహించిన నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో శాసనసభ్యురాలు కోవలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికసిత్ భారత్ కావాలంటే ముందు నషా ముక్తి యువత ఉండాలని అన్నారు. విషాదంలోనూ మానవత్వాన్ని చాటిన అవయవదాతల కుటుంబాలు మానవత్వానికి నిలువెత్తిన నిదర్శనమని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా అవయవదానం చేసిన కుటుంబ సభ్యులను ఆయన ఈరోజు సత్కరించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి వాణినగర్ విజయ గణపతి ఆలయంలో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని 230 ఆలయాలకు 76 లక్షలను విప్ బీర్లాయలయ్య, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అందజేశారు. ములుగు జిల్లాలో గత నెలలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 129 మంది వెట్టి చక్కెర చేసే పిల్లలను రక్షించామని ముస్కాన్ జిల్లా ఇన్ఛార్జ్ అధికారి కిషోర్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:20.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:00 నుండి 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. సాయంత్రం 6:20 దాటింది. రైట్, మరి ఈవినింగ్ అనగానే ఇంకా అది కూడా మండే అనగానే మరింత రష్గా ఉంటుంది. అందులోనూ వర్షం పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ చినుకుల సంగీతం తడిసిన రహదారులు మనసును మైమరిపించే వర్షాకాల ప్రయాణం. అబ్బో, ఈ ప్రయాణం హాయిగా సాగాలన్నా జ్ఞాపకాలు తీయగా మిగలాలన్నా కొన్ని కొన్ని చిన్న జాగ్రత్తలు మీతో ఉండాల్సిందే. ఏంటి అంటే, బ్యాగ్లో గొడుగు లేదా రెయిన్ కోట్ లేకపోతే అలా వెంట తెచ్చుకోవడం మర్చిపోకండి. గ్యాడ్జెట్, సెల్ ఫోన్, ల్యాప్టాప్లకు వాటర్ ప్రూఫ్ కవర్స్ తప్పకుండా వేయండి. ఆహా, ఏం కాదులే, చినుకులే చినుకుల అంటే ఆ చినుకు చినుకు చినుకు చినుకు డ్రెస్ మొత్తం తడిపేస్తుంది అనమాట. దాంట్లో మీరు బై జోబులో పెట్టుకున్నా ప్యాంట్లో పెట్టుకున్నా కూడా దానికి సెల్ ఫోన్ దాంట్లోకి వాటర్ లేయంటే లేనిపోయిన రిస్క్ అనమాట. ఎక్కువ మళ్ళీ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సో కొంచెం జాగ్రత్త కాదు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక వాతావరణానికి తగినటువంటి లైట్ కలర్స్ కాకుండా డార్క్ కలరు వేసుకుంటే డ్రెస్సులు చాలా మంచిది. ఎందుకంటే లైట్ కలర్స్ వేసుకుంటే ఆ వర్షం నీళ్ళు చినుకు చిన్న తుంపరపడ్డ కూడా డ్రెస్ అంతా ఖరాబ్ ఖరాబ్ కనబడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంచి గ్రిప్ ఉన్నటువంటి షూస్ వేసుకోండి. జర్నీలో పరిశుభ్రమైన ఆహారం నీటికే ఇంపార్టెన్స్ ఇవ్వండి. అందమైన రోడ్లు తడిసిన మార్గాలు వేగానికి కాస్త బ్రేక్ వేసి నెమ్మదిగా జాగ్రత్తగా హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? రైట్, ఈ డ్రైవ్ టైంలో మీకు మస్తు పాటలు నేను వినిపిస్తాను. జావేద్ అలీ పాడినటువంటి పాట శ్రీమణి, రకీబ్ అలాం, సాహిత్యంలో దేవిశ్రీ ప్రసాద్, సంగీతంలో ఉప్పెన మూవీ నుంచి మంచి పాట వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియో క్లాక్ లో సమయం 6:29 దాటింది. రైట్, మనమున్నాము వండర్ఫుల్ సాంగ్స్ వింటే, ఎస్పెషల్లీ ఈవినింగ్ పూట మంచి మంచి పాటలతో పాటు మంచి మంచి మాటలు. ఎస్పెషల్లీ వర్షాకాలం అని కొంతమంది ఇంట్లో కూర్చొని అలాగే వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంట్లో చేసిన పెట్టినటువంటి టీ కాఫీలు బొగౌడులు తింటూ ఎంజాయ్ చేయరు. వర్షాకాలాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి వీకెండ్స్ వచ్చిందంటే అలా అలా అలా అలా అలా వెళుతూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన ప్లేసులు చూడడానికి వర్షాకాలంలో కూడా ఎంజాయ్ చేయడానికి ట్రిప్స్ వేస్తూ ఉంటారు. అయితే టూర్ అనగానే కొత్త ఎక్స్పీరియన్స్ ఓకే, కానీ మనం అమాయకంగా కనిపిస్తే కొందరికి మీరే హాట్ టార్గెట్గా మారిపోతారు ఆ ప్రాంతాల్లో. ఎస్పెషల్లీ పర్యాటక ప్రాంతాల్లో రూల్స్ పేరుతో బెదిరించే నకిలీ పోలీసులు కొంచెం ఈ మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా డైరెక్ట్గా, అంటే వాళ్ళు ఏమైనా బెదిరింపులు లాంటివి చేస్తే డైరెక్ట్గా ఐడి కార్డు అడగడం అనేది చాలా మంచిది. అలాగే కొన్ని దగ్గర మనం పార్కింగ్ పెడుతూ ఉంటే అవసరం ఉన్నా లేకపోయినా కూడా కొంతమంది పార్కింగ్ వసూలు చేయడాలి ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనం ఓన్ వెహికల్తో వెళ్తే అక్కడ అధికారిక రసీదు లేకపోతే 1 రూపాయి కూడా ఇవ్వకండి. ఓకేనా? రైట్. అలాగే స్మైల్ ఇస్తూ అతి చొరవ చూపే అపరిచితుల వెనుక పెద్ద ప్లాన్ ఉండొచ్చు, కాబట్టి అందుకే మీ లగేజ్ ఎప్పుడు కూడా మీ కంట్రోల్లోనే ఉండే విధంగా చూసుకోండి.

ఇక సీన్లోకి వచ్చి ఓవర్ బిల్డప్ ఇచ్చే నైక్లీ గైడ్లను అస్సలు నమ్మకుండే. ఎందుకంటే కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే గైడ్లు కొంచెం అత్యుత్సాహం చూపిస్తుంటారు. కేవలం అఫీషియల్ గుర్తింపు పొందిన గైడ్లకు, వాళ్ళకి ఐడి కార్డ్స్ ఉంటాయి, ఆ ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే పిక్ చేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే ప్రయాణంలో చాలా అలర్ట్గా ఉంటేనే పర్యటన అనేది అసలైన కిక్కిస్తుంది అనమాట. ఏమంటారు రైట్? మరి ఈ వీకెండ్స్లో చేసేటటువంటి ఆ ట్రిప్స్ అన్నింటినీ కూడా కొంచెం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఇవే కాకుండా ఇంకొన్ని జాగ్రత్తల గురించి కూడా చెప్తాను. ఇప్పుడు మాత్రం రమ్య బెహ్రా, అనురాగ్ కుల్కర్ని పాడినటువంటి పాట వచ్చేస్తుంది, రామజగ్గి శాస్త్రి సాహిత్యం, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో, అమరన్ నుంచి మంచి పాట.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్

0: తీసుకోండి బిజినెస్ ముచ్చట్లు. మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. మరి బయటికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ టూర్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. టూర్స్ రకరకాల ట్రిప్స్ వేసినప్పుడు, షార్ట్ టూర్ అయినా లాంగ్ టూర్ అయినా, కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు చాలా అవసరము. టూర్ స్పాట్లో ఫ్రీ వైఫై కనిపించగానే ఎగిరి గంతేసి అమ్మయ్య కనెక్ట్ అయింది అని అనుకోకుండా కొంచెం పర్సనల్గా అంటే మీ డేటా వాడడానికి మ్యాక్సిమంగా ట్రై చేయండి. ఎందుకంటే సైబర్ కిల్లాడీలు సరిగ్గా అక్కడే గారం వేసి కూర్చుంటారు అనమాట. పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంట్రీలు చేస్తే మీ డేటాతో పాటు అకౌంట్ కూడా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే టూర్ స్టార్ట్ చేసే ముందే ఆ ప్లేస్ పూర్తి వివరాలు, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్స్ నెంబర్లు అంటే వాటి ఫోన్ నెంబర్స్తో పాటు మిగతా అక్కడ ఉండే గైడ్కి అంటే ఆ ఏరియాకి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా సేవ్ చేసి పెట్టుకోండి. పాస్పోర్టు, ఐడి కార్డులు ఒకవేళ మిస్ అయినా టెన్షన్ పడకుండా ఉండేందుకు వాటిని డిజిటల్ కాపీని ముందే క్లౌడ్ లేదా ఈమెయిల్లో భద్రపరచుకోవడం అనేది చాలా మంచిది. సేఫ్టీ ఫస్ట్, ఎంజాయ్మెంట్ నెక్స్ట్. ఇదే కదా ఒక పక్క రియల్ ట్రావెలర్ మార్క్. మరి అలాంటివన్నీ ఏర్పాటు చేసుకొని మీ ట్రావెల్ని ఎంజాయ్ చేయండి. చక్కగా టూర్ని ప్లాన్ చేసుకోండి. మంచి మాటల పసందైన పాటల కోసం ఎక్కడున్నా సరే మీరు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

ఉపయోగపడుతుంది. నిర్ణయాత్మక లేక నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం వివిధ పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్న సామాజిక నైతిక రక్షణ పరిమితులకు లోబడి వారి వ్యక్తిగతమైన ఆరోగ్యం, సంబంధాలు, వృత్తి, జీవన విధానాల విషయంలో నిర్ణయాత్మక బాధ్యతాయుతమైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం. ఒక పనిని చేయడానికి రెండు అంతకన్నా ఎక్కువ మార్గాలు అందుబాటులో ఉన్నప్పుడు వాటిలో తగినదాన్ని ఎంపిక చేసుకునే నైపుణ్యాన్ని నిర్ణయాత్మక నైపుణ్యం అంటారు. చిన్న వయసులోనే ఈ నైపుణ్యాన్ని అలవాటు చేసినట్లయితే ఇది వారు వ్యక్తి స్వతంత్రత, సంతృప్తి అనే భావనలను అనుభవిస్తారు. అంతేకాకుండా ఈ నిర్ణయం తీసుకోవడం అనే నైపుణ్యం మనం ఏ పనిలోనైనా పెట్టే శ్రమ మన వైఖరిపై సానుకూలంగా ప్రతిఫలాన్ని ఇస్తుంది. వారి అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలపై ఆధారపడి పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటారు. వారి నిర్ణయాల వల్ల రాబోయే ఫలితాలను అంచనాగా వేయగలిగి అర్థం చేసుకోగలుగుంటారు. నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వారి నిర్ణయాల వల్ల రాబోయే ఫలితాలకు పూర్తి వ్యక్తిగత బాధ్యత వహిస్తారు. వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలపై సాంఘిక పరిమితుల ప్రభావాన్ని అధికారంగా అంచనా వేయగలుగుంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు హేతుబద్ధత, భావోద్వేగాల ఫలితాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు నైతికమైన హేతుబద్ధతను ఉపయోగిస్తారు. సామూహిక పరస్పర సంబంధాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనైతికమైన కార్యకలాపాల్లో పాల్గొనమని వచ్చే ఒత్తిడిని నిరోధించుటకు తగిన విధానాలను గుర్తించి అంచనా వేస్తారు. నిర్ణయాత్మక నైపుణ్యం జీవితంలో ముఖ్యమైన భాగం. అవి ఒక వ్యక్తి యొక్క విజయాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాఠశాల విద్యార్థులు వ్యక్తిగతంగా, విద్యాపరంగా వివిధ సవాళ్లను నిరంతరం ఎదుర్కొనే దశలో ఉన్నారు. మంచి నిర్ణయం తీసుకున్న నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వల్ల వారు ఈ సవాళ్లను సమర్థవంతంగా నిర్వహించడంలో, విజయానికి మార్గం సుగమం చేయడంలో సహాయపడుతుంది. స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ విద్యార్థుల నిర్ణయాత్మక నైపుణ్యాలు ఎందుకు ముఖ్యమైనవి అంటే, వాళ్లకి బలమైన నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను కలిగి ఉండటం పాఠశాల విద్యార్థులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ నైపుణ్యాలు ఎలా ఉపయోగపడతాయంటే, విశ్వాసం, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల విద్యార్థులు తమ గురించి, వారి సామర్థ్యాల గురించి మరింత నమ్మకంగా ఉంటారు. ఇది స్వీయ గౌరవాన్ని పెంచడానికి దారితీస్తుంది. ఇది జీవితంలోని అన్ని రంగాలలో విజయానికి అవసరం. సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది, అంటే ప్రాబ్లం సాల్వింగ్ ని. నిర్ణయాత్మక నైపుణ్యాలు సమస్య పరిష్కార నైపుణ్యాలతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. మంచి నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా విద్యార్థులు సమస్యలను గుర్తించడం, విభిన్న పరిష్కారాలను విశ్లేషించడం, ఉత్తమమైన చర్యను ఎంచుకోవడం నేర్చుకోవచ్చు. విమర్శనాత్మకమైన ఆలోచన నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. నిర్ణయం తీసుకునే ప్రక్రియకు క్లిష్టమైన ఆలోచన నైపుణ్యాలు అవసరం. నిర్ణయం తీసుకోవడానికి అభ్యసించడం ద్వారా విద్యార్థులు పరిస్థితులను విశ్లేషించి సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. బహుళ దృక్కోణాలను పరిగణించవచ్చు. విభిన్న ఎంపికల యొక్క లాభాలు, నష్టాలను అంచనా వేయవచ్చు. నిర్ణయాలు తీసుకోవడం ఒత్తిడితో కాకుండా ముఖ్యంగా ఫలితం గణనీయమైన పరిమాణాలను కలిగి ఉన్నప్పుడు అయినప్పటికీ, మంచి నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను కలిగి ఉండటం వల్ల ఎంపికలు చేయడానికి స్పష్టమైన నిర్మాణాత్మకమైన ప్రక్రియ అందించడం ద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గించవచ్చు. నిర్ణయం తీసుకునే ప్రక్రియ ఏంటంటే, మనము డిసిషన్ తీసుకునే అనేక దశలను కలిగి ఉంటుంది, అంటే దేర్ ఆర్ వేరియస్ ఫేజెస్ అండ్ స్టెప్స్ ఫర్ ఇట్. నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఫస్ట్ ఫేజ్ ఉంటుంది. ఇందులో వివిధ దశల గురించి తెలుసుకోవడం, అవి ఒకదానితో ఒకటి ఎలా సంబంధం కలిగి ఉంటాయంటే, పరిష్కరించాల్సిన సమస్య లేదా పరిస్థితిని గుర్తించడం రెండవ దశ. ఇది సమస్యను నిశితంగా పరిశీలించడం, దాని అంతర్లీన కారణాలను అర్థం చేసుకోవడం, సమస్య లేదా పరిస్థితి గురించి సమాచారాన్ని సేకరించడం తదుపరి దశ. ఇది పరిశోధనను నిర్వహించడం, నిపుణులతో సంప్రదించడం లేదా ఇతరుల నుండి ఇన్పుట్ కోరడం వంటివి కలిగి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ సేకరించి తర్వాత సమస్యకు వివిధ ప్రత్యామ్నాయాలు, ఆల్టర్నేటివ్స్ లేదా పరిష్కారాలను పరిగణించడం తదుపరి దశ. ఇందులో ఆలోచనలను కలవరపరచడం లేదా ఇప్పటికీ ఉన్న ఎంపికలను మూల్యాంకనం చేయడం వంటివి ఉంటాయి. ప్రతి ఎంపిక యొక్క లాభాలు, నష్టాలను అంచనా వేయడం, ప్రతి నిర్ణయం యొక్క సంభావ్య పరిమాణాలను పరిగణనలోకి తీసుకోవడం తదుపరి దశ. మునుపటి దశలో సమయంలో నిర్వహించిన సమాచారం మరియు విశ్లేషణ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం తదుపరి దశ. చివరిగా, నిర్ణయం విజయవంతమైందో లేదో నిర్ణయించడానికి, మెరుగుదల కోసం ఏవైనా ప్రాంతాలను గుర్తించడానికి దాని ఫలితాన్ని మూల్యాంకనం చేయడం ముఖ్యం.
స్టూడెంట్స్ నిర్ణయాత్మకమైన నైపుణ్యాలను మెరుగుపరచడానికి చర్యలు పాఠశాల

విద్యార్థులు వారి నిర్ణయాత్మక నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడటానికే అధ్యాపకులు తల్లిదండ్రులు తీసుకోగల అనేక దశలున్నాయి. వాటితో సహా నిర్ణయాలు తీసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించడం, డిసిషన్ తీసుకునేలా స్టూడెంట్స్ ని ప్రోత్సహించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు, వారి తప్పుల నుండి నేర్చుకోవచ్చు. క్రిటికల్ థింకింగ్కు అవకాశాలను అందించడం వల్ల విద్యార్థులు విభిన్న ఎంపికలను విశ్లేషించడానికి, సమాచార నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.

0: కొత్త ఆలోచనలు సమస్యల పరిష్కారానికి సంబంధించిన విధానాలను రూపొందించడంలో సహాయపడుతుంది. సమస్య పరిష్కార వ్యూహాలను బోధించడం విద్యార్థుల నిర్ణయం తీసుకోవడానికి నిర్మాణాత్మకమైన విధానాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. లక్ష్యాలను నిర్దేశించడంలో విద్యార్థులకు సహాయం చేయడం ద్వారా వారు ఏమి సాధించాలనుకుంటున్నారో గుర్తించడంలో, వారి లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయపడుతుంది. అభిప్రాయాన్ని, మద్దతును అందించడం వల్ల విద్యార్థులకు వారి తప్పుల నుండి నేర్చుకుంటారు. కాలక్రమేణా వారి నిర్ణయాత్మక నైపుణ్యాలను మెరుగుపరచవచ్చు. మంచి నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను పెంపొందించుకోవడం జీవితంలో విజయం సాధించడంలో కీలకమైన భాగం. నిర్ణయాత్మక ప్రక్రియను అర్థం చేసుకోవడం ద్వారా, ఈ నైపుణ్యాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడం ద్వారా పాఠశాల విద్యార్థులు తమను మెరుగుపరచుకోవచ్చు. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన ప్రోగ్రాంలో ఇఫెక్టివ్ డిసిషన్ మేకింగ్ గురించి మాట్లాడుతున్నాము. స్టూడెంట్స్కి ఇది చాలా హెల్ప్ఫుల్, ఎందుకంటే వాళ్ళు ఏ కోర్స్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ట్యూషన్ తీసుకోవాలా లేదా ట్యూషన్ తీసుకుంటే ఏ సబ్జెక్ట్కి తీసుకోవచ్చు, వారి ఫైనాన్సెస్ ఏంటి, దేనికి ఎలా ఖర్చు పెట్టాలి అనేది చిన్నప్పటి నుండి నేర్చుకుంటే ఒక మంచి అడల్ట్గా వారు పెరుగుతారు. చాలా మటుకు చిన్నప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా డిసిషన్ తీసుకున్నా, తప్పు చేసినా ఇమీడియట్గా పేరెంట్స్ టీచర్స్ తిట్టేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ క్రియేటివిటీ కానీ, వాళ్ళు ఆలోచించే శక్తి కానీ ఇంకేవి ఉండకుండా పోతుంది. తప్పులు చేస్తే చేయనివ్వండి, దే విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. అయినా ప్రతిదీ తప్పే చేస్తామని ఎందుకు అనుకోవాలి? లెటస్ ట్రై, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం మనము. లెటస్ ఎక్స్ప్లోర్, మనము ఎక్స్ప్లోర్ అవుదాం, వాళ్ళని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇలా చేసి చేసి ఏమవుతుందంటే, లాస్ట్కి ఫైనల్గా మనం వేరే వాళ్ళలో తప్పులు చూసి మనం కూడా డిసిషన్ తీసుకోలేకపోతూ ఉంటాము. ఒకసారి ఆలోచించండి, నిజంగా క్రిటికల్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ మనలో ఉన్నాయా? వాటిని మెరుగుపరచుకోవాలా? డెఫినెట్గా మెరుగుపరచుకోవాలి. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్. మనం అనుకుంటూ ఉంటాం వేరే వాళ్ళ డిసిషన్స్ మనం క్విక్గా తీసుకుంటాం, ఆ ప్రాబ్లం మనది కానంత వరకు ఈజీగా తీసుకోవచ్చు. ఆ ప్రాబ్లం నిజంగా మనదే అయినప్పుడు మనము ఎంత తడబడతామో, అటు ఇటు అయిపోతాం, కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇట్ మే బి అ వెరీ స్మాల్ థింగ్. మనం అనుకుంటాం డిసిషన్ మేకింగ్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుందని, ప్రతి క్షణం యూజ్ అవుతుందండి. టీవీలో ఛానల్ మార్చేటప్పుడు రెండు పాటలుంటే ఏ పాట ముందు వినాలి, ఏది తర్వాత వినాలి, పాటలు వినాలా లేకపోతే ఇంకోటి చూడాలా, ప్రతి దగ్గర డిసిషన్. అండ్ ఆల్ దీస్ డిసిషన్స్ విల్ ఎఫెక్ట్ అవర్ లైఫ్ అండ్ దే విల్ షేప్ అవర్ లైఫ్. అంత ఉంటుంది డిసిషన్స్కి. అందుకే మేక్ వైజ్ డిసిషన్స్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఇన్ వెన్నెల ప్రోగ్రామ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
1: ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: గూఢ 369 నుంచి నకాషాజీ దీప్తి పార్థసారథి పాడినటువంటి వండర్ఫుల్ ట్రాక్ విన్నారు. అనంత శ్రీరామ్ సాహిత్యం, చైతన్య భరద్వాజ్ సంగీతం మీరు వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం ఆనరించే సంపూర్ణ వినోదం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఈరోజు సాయంత్రం 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో టాన్సిలైటిస్ అంశం గురించి డాక్టర్ రాణవీయ రమేష్ గారితో పరిచయం వింటారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజిషన్ లో రామాంజనేయులు సాహిత్యానందించగా అజీన్ నజీర్ పాడినటువంటి ఈ పాట 118 118 మూవీ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇతర తరాల తరగని ఆనందం మాలరించి సంపూర్ణ వినోదం.
1: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7 గంటలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా మూవీ నుంచి అర్జిత్ సింగ్, రమ్య బెహరా పాడినటువంటి పాట, రామజోగి శాస్త్రి సాహిత్యం, విశాల్ శేఖర్ సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు వల్ల న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెరిగి కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. నీట్ మొదలైన అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయసభలు రెప్టికి వాయిదా పడ్డాయి. మన దేశ రక్షణ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు సైనిక పౌర విభాగాలు రెండూ సమన్వయంతో పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా పౌర నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించాలని ఈ బిల్లు నిర్దేశించింది. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు.

0: ఈ రోజు లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు రెండోసారి వాయిదా పడ్డ తర్వాత సమావేశమైనప్పుడు కేంద్రం తరఫున న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రం సమర్థవంతంగా అమలవుతోందని అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా అన్నారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణల ప్రక్రియలో ఈ బిల్లు ముఖ్యమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు.
1: आज प्रस्तुत ये विधेयक भी न्याय क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है. वर्तमान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्याय कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है.
0: సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు బిల్లు తీసుకొచ్చినట్లు మేఘ్వాల్ చెప్పారు. ఈ చర్య న్యాయపరమైన సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని, కేసుల సత్వర పరిష్కారానికి ఉతమిస్తుందని, పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో మైలురాయిగా నిలుస్తుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి సుప్రీంకోర్టులో 92,000 పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2019 నుంచి దాదాపుగా మంజూరైన పూర్తి సామర్థ్యంతో 34 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నప్పటికీ, గత ఏడాది 65,000 పైగా కేసుల పరిష్కారానికి గాను సుప్రీంకోర్టులో 75,410 కొత్త కేసులు దాఖలయ్యాయి. కేసులు దాఖలు కావడానికి వాటి తుది పరిష్కారానికి మధ్య నిరంతరం అంతరం ఉండే అనేది డాకెట్ నిర్వహణలో ముఖ్యంగా పాత పెండింగ్ విషయాలు పెద్ద ధర్మాసనాల ద్వారా విచారణ జరగాల్సిన కేసుల విషయంలో కొనసాగుతున్న సవాల్ను స్పష్టం చేస్తోందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల బ్యాక్లాగ్ పరిష్కరించడానికి కోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం అత్యవసరమైన సాధ్యమైన పరిష్కారాల్లో ఒకటి. అంతకుముందు మొదటి వాయిదా తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు సభాధ్యక్షుడి స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెనేటి ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లెజిస్లేటివ్ వ్యవహారాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రి రావేంద్రజిత్ సింగ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ బిల్ 2026 ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్కు సమగ్ర చట్టపరమైన రూపాన్ని ఇచ్చేందుకు, స్టాటిస్టికల్ సైన్సెస్ అనుబంధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేంద్రంగా రాణించేలా చేయాలని ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్ 2026ను ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా నీట్ సమస్యపైన విద్యార్థుల నిరసన సమయంలో జరిగినట్లు ఆరోపించిన పోలీస్ చర్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు ముందు భాగంలోకి దూసుకొచ్చారు. తమ సీట్లకు వెళ్లవలసిందిగా సభాధ్యక్షుడు సభ్యులను కోరారు. సభలోకి ప్లాకార్డులు, బ్యానర్లు తీసుకురావడం తగదని, సభ్యులు పార్లమెంటరీ మర్యాదలు పాటించాలని ఆయన అన్నారు. గందరగోళం కొనసాగడంతో లోక్సభ ముందు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.
2: विपक्ष से कई सदस्यों ने अपोज करने का नोटिस दिया है. अभी मैं उनके नाम भी पढ़ा हूँ. आप उनको मौका देंगे नहीं देंगे, आप सोचिएगा. इस तरह ये प्लेकार्ड लेके आना, पहली बार कई बार बोल चुके हैं, इट इज अगेंस्ट द नॉर्म्स ऑफ द पार्लियामेंट, यू कैन नॉट डू दिस. अगर आप इसी तरह चलते हैं तो कैसे आगे चलेगा.
0: అయితే సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. 2006 నాటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లును రూపొందించారు. చెల్లింపుల్లో జాప్యాన్ని పరిష్కరించేందుకు, వివాద పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ఈ బిల్లును రూపొందించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ నుంచి వస్తువులు లేదా సేవల కొనుగోలుకు సంబంధించి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో అన్ని ఇన్వాయిస్లను పరిష్కరించాలని బిల్లులో నిర్దేశించారు. ఈ బిల్లు ప్రకారం వివాదం విషయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే మధ్యవర్తిత్వం ముగిసిన తేదీ నుండి 30 రోజుల్లోపు రెఫరెన్స్ చేయాలి. అలాగే విచారణ పూర్తయిన తేదీ నుంచి 90 రోజుల్లోపు తీర్పు ఇవ్వాలని కూడా బిల్లులో నిర్దేశించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖలోని సైనిక పౌర విభాగాల మధ్య మరింత సమన్వయం అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు 85వ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ సివిలియన్ సర్వీసెస్ డే వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఇది మారుతున్న భద్రతా సాంకేతిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు.

0: యూనిఫామ్ ధరించిన వారు సివిల్ సర్వీసులు రెండో దేశమే ప్రథమం అనే ఒకే నిబద్ధతను పంచుకుంటాయని, లక్ష్యం ఒకటే అయినప్పుడు వ్యవస్థలోని ప్రతి అంశం జాతీయ శక్తిగా మారుతుందని రక్షణ మంత్రి అన్నారు.
1: ఆజ్ భారత్ మే యూనిఫార్మ్ ఆర్ సివిల్ సర్వీస్ దోనో కా ఏక హీ కమిట్మెంట్ హై, రాష్ట్ర ప్రథమ్ నేషన్ ఫస్ట్. జబ్ దేశ్ ఏక్ హో తో వ్యవస్థా కీ హర్ శక్తి రాష్ట్రీయ సామర్థ్య మే బదల్ జాతీ హై. సివిలియన్ ఆర్ మిలిటరీ ఆఫీసర్స్ కే బీచ్ స్ట్రక్చర్డ్ క్రాస్ ఎక్స్పోజర్ కో ఔర్ అధిక్ బఢానే కీ ఆవశ్యక్తా హై.
0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రోజు ఢిల్లీలో ఉజ్బెకిస్తాన్ పెట్టుబడులు పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి లజీజ్ కుద్రాదౌఫ్తో సమావేశమయ్యారు. తమ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, కనెక్టివిటీ, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం ద్వారా భారత్ ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై తాము చర్చలు జరిపినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియాలో తెలియజేశారు. నిరంతరంగా సంస్థాగత సంస్కరణలు, సాంకేతికత ఆధారిత పాలన, నిరంతర పర్యవేక్షణ దేశంలో విజిలెన్స్ ఫ్రేమ్వర్క్ను గణనీయంగా బలపరిచాయని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పదవీ విరమణ చేస్తున్న కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్తో సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడారు. సుమారు 3 నుంచి 4 ఏళ్లలో క్రమశిక్షణ కేసుల పెండింగ్ సంఖ్య 4,000 నుండి దాదాపు 700కు గణనీయంగా తగ్గడానికి ఈ సంస్కరణలు కారణమని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసనకారులు తమ ప్రదర్శనలు కొనసాగించడంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో భద్రతా పరిస్థితి రాత్రికి రాత్రి మరింతగా దిగజారింది. ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అర్ధరాత్రి ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాయని, కాల్పులు జరిగాయని అక్కడి నుంచి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిరసనల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు చేరుకోవడంతో ఈ కాల్పులు జరిగాయని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఒకరు తెలియజేశారు. గడిచిన 50 రోజులుగా అనేక మంది మహిళలు, పిల్లలు నిరసన జరుగుతున్న ప్రదేశంలో ఉండిపోగా నిన్న అనేక డజన్ల మంది ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నలుమూలల నుంచి ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో భాగస్వాములవుతుండటంతో ఆ ఉద్యమం ఆ ప్రాంతం అంతటా వేగంగా విస్తరిస్తుంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిన్న వెలువరించిన గణాంకాల ప్రకారం ఇంతవరకు మొత్తం 80 మందికి పైగా ఈ నిరసన ప్రదర్శనలో మరణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త ఉత్కళమణి పండిట్ గోపబంధు దాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉత్కళమణిగా ప్రసిద్ది చెందిన గోపబంధు దాస్ తన జీవితాన్ని స్వాతంత్ర్యోద్యమం, విద్య, సామాజిక సేవ, పేదలు, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అంకితం చేశారు. విశేషాలు మరొకసారి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లు వల్ల న్యాయ వ్యవస్థ సామర్థ్యం పెరిగి కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మన దేశ రక్షణ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు సైనిక, పౌర విభాగాలు రెండూ సమన్వయంతో పనిచేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసన ప్రదర్శనలు కొనసాగడంతో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 7:15. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం. టాన్సిలైటిస్ డాక్టర్ రాణవీయ రమేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన టాన్సిలైటిస్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ రానవేయన రమేష్ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రమేష్ గారు.
1: నమస్కారం అండి.
0: సామాన్యంగా ఈ టాన్సిలైటిస్ అని పిల్లల్లో అలాగే కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళల్లో కూడా చూస్తుంటామండి. గొంతులో ఏది మింగడానికి కష్టమై మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా సమస్యాత్మకంగా ఫీల్ అయ్యే సందర్భాలు ఉంటాయి. ఈ టాన్సిలైటిస్ రావడానికి గల కారణాలు ఏంటంటారు?
1: సహజంగా టాన్సిల్స్ అనేవి కూడా మనకు భగవంతుడు ఇచ్చిన వరంలాగా పుట్టగానే బిడ్డకి అమ్మఒడి నుంచి బయటికి వచ్చిన తర్వాత చుట్టూ ప్రపంచంతో మమేకమై ఇక్కడ ఉన్న వైరస్లని బ్యాక్టీరియాని తట్టుకోవడానికి ఒక శక్తిని ఇవ్వడం కోసం ముక్కు గొంతు భాగంలో ఈ టాన్సిల్స్ లాంటివి సృష్టించడం జరిగింది. అవి ఒక రింగ్ వలయంలాగా ఉండి ముక్కు గొంతు భాగంలో మనకు ఇమ్యూనిటీని ఇస్తాయన్నమాట. అంటే మనకు ఎంట్రెన్స్లోనే ఒక సైనికులాగా ఏ బ్యాక్టీరియా వచ్చినా వైరస్ వచ్చినా అడ్డుకొని మనకు రోగ నిరోధక శక్తిని ఇవ్వడానికి ఉన్నవి. అందులో ముక్కులో ఉన్న వాటిని అడినైట్స్ అంటాం, గొంతులో ఉంటే పాలటైన్ టాన్సిల్స్ అంటాం, టంగ్ వెనుక లింగువల్ టాన్సిల్స్, ఇలా ఒక రింగ్లాగా ఉండి మనకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అవి మనకు వీలైనంత వరకు రక్షణ ఇస్తూ మనకెంతో సహాయం చేస్తుంటాయి. ఎప్పుడైతే ఆ పోరాటంలో వీటిని మించి ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చాలా హార్మ్ఫుల్గా ఉన్నప్పుడు మన బాడీకి వచ్చే ప్రమాదమే టాన్సిలైటిస్ అనే ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్లో ముందుగా మనకు మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది, దానికి తోడు వైరస్ అయితే బాడీ పెయిన్స్తో సహా జ్వరం వస్తుంది, నోట్లో మనకు స్మెల్ కూడా బ్యాడ్ స్మెల్ బ్యాడ్ బ్రెత్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది.
0: అయితే డాక్టర్ గారు, కొందరికి మామూలుగానే బ్యాడ్ ఆర్డర్ ఉంటుంది, అంటే దుర్వాస, నోట్లో దుర్వాస ఉంది, అది టాన్సిల్స్కి దానికి ఏమైనా సంబంధం ఉందంటారా?
1: తప్పకుండా అండి. బ్యాడ్ ఆర్డర్లో టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఉంటుంది, అలాగే పంటి ఇన్ఫెక్షన్స్లో కూడా ఉంటుంది, సైనసైటిస్ వచ్చే ఇన్ఫెక్షన్లో ఉంటుంది. కొందరికి జీఆర్డి అంటాం, అన్నం తిన్న తర్వాత సరిగ్గా జీర్ణం అవ్వకుండా రివర్స్గా వచ్చే రిఫ్లెక్స్ని జీఆర్డి అంటాం, దాంట్లో కూడా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. ఎందుకంటే టాన్సిల్ అనేది మనకు ఒక తాడుని, మనం ఒక పొడవాడి తాడుని తీసుకొచ్చి మనం ఒక ఇంట్లో దాచాలంటే ఒక చుట్టలాగా చుట్టి ఒక దగ్గర పెడతాం కదా, అలాగా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ని మనం తట్టుకోవడానికి పొడవాటి మన ఇమ్యూనిటీ మెటీరియల్ అనేది ఒక చుట్టలాగా ఉండి టాన్సిల్స్ అనే పాలటైన్ టాన్సిల్స్లో చిన్న ప్రదేశంలో ముద్దలా ఉంటుంది. అవి ఉన్నప్పుడు వాటి మధ్యలో ఉన్న గ్యాప్స్లో ఈ వైరస్ బ్యాక్టీరియా సంబంధించిన మెటీరియల్ కానీ లేదంటే మన తిన్న ఫుడ్ మెటీరియల్ కానీ అందులో ఉన్నప్పుడు అవి మనకు దుర్వాసన రూపంలో బయటకు వస్తుంటాయి.
0: ఓకే, అంటే ఒక చుట్టలాగా కాయిల్ లాగా చుట్టుకొని
1: కాయిల్ లాగా చుట్టుకొని టాన్సిల్ అనేది మనకు ఉంటుంది. ఎందుకంటే టు ఇంక్రీజ్ మోర్ సర్ఫేస్ ఏరియా, అంటే ఎక్కువ మన బ్యాక్టీరియా అని వైరస్ బయట నుంచి వచ్చే వాటిని మనం తట్టుకోవడానికి తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది సైనికులు అలా ఉంటారనమాట.
0: డాక్టర్ గారు, ఈ టాన్సిలైటిస్ రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటారు?
1: ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా కూడా ప్రతి మనిషికి వచ్చే ప్రతి ఒక్క డిసీజ్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, పరిశుభ్రత లేకపోవడం, హైజీనిక్ మెథడ్ సరిగా లేకపోవడం వల్ల రావచ్చు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి గాలిలో తుంపర్ల ద్వారా కానీ డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం తినే ఆహార పదార్థాలు బ్యాక్టీరియా రూపంలో కూడా గొంతులోకి వచ్చి ఇన్ఫెక్షన్ కలిగజేసే ప్రమాదం ఉంటుంది.
0: మామూలుగా మౌత్ ఈజ్ ద గేట్ వే ఆఫ్ హెల్త్ అంటారు కదా డాక్టర్ గారు, అయితే అంటే ఈ ప్రకృతి సృష్టిలో గొంతు మొదల్లోనే ఈ టాన్సిల్స్ పెట్టి ఒక రక్షణ వ్యవస్థగా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా బాహ్య కారణాలంటే అలా ఇన్ఫెక్ట్ అయిన మనిషికి దగ్గరగా ఉండి వాళ్ళు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చే ఆ డ్రాప్లెట్స్ వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా మనం తీసుకునే ఆహారం కలుషితమై పరిశుభ్రమైనది కాకపోతే కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు అంటారు.
1: అవునండి.
0: సో ఒకవేళ ఇన్ఫెక్షన్ అంటూ వచ్చిన తర్వాత ఏ రకమైన సింప్టమ్స్ మనం గమనించి ఇది టాన్సిలైటిస్ గా ఫామ్ అయిందని తెలుసుకోవాలంటారు?
1: ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే మన గొంతులో మొట్టమొదటిగా ఏదో ఫారెన్ ఆబ్జెక్ట్ ఉన్నట్టుగా గొంతులో గరగర అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత నొప్పి మొదలవుతుంది, దాని తర్వాత ఇమ్మీడియట్ గా బాడీ పెయిన్స్ తో కూడిన జ్వరం స్టార్ట్ అవుతుంది, మాట్లాడుతున్నప్పుడు ఇబ్బంది, మింగుతున్నప్పుడు నొప్పి రావడం, మాటలో ఒక రకమైన తత్వం అంటే హాట్ పొటాటో వాయిస్ అంటాం. కొందరికి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు వాయిస్లో కూడా నోట్లో ఏదో పెట్టుకొని మాట్లాడితే ఎలా ఉంటుందో దాన్ని హాట్ పొటాటో వాయిస్ అంటే, ఇలాంటి వాయిస్ చేంజ్ కూడా జరుగుతుందండి.
0: అంటే ఏదైనా వేడి వస్తువు నోట్లో పెట్టుకొని మాట్లాడేటప్పుడు ముద్ద ముద్దగా సగం వినిపించి సగం వినిపించినట్టుగా
1: దాన్ని హాట్ పొటాటో వాయిస్ అంటాం. ఇది టాన్సిల్ ఇన్ఫెక్షన్లో ఇది లేటెస్ట్ స్టేజ్లో ఇది ఎక్కువ మంది కనిపిస్తాం.
0: అది ముదిరిన తర్వాత
1: ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాలా పెద్ద సైజ్ వచ్చినప్పుడు దానిలో కాంప్లికేషన్ ఉంటుంది, పెరీ టాన్సిలైటిస్ అంటాం. టాన్సిల్ చుట్టూ ఒక లేయర్ ఉంటుంది, దాని లోపల సంచి లోపల కూడా ఇన్ఫెక్షన్ రావడానికి పెరీ టాన్సిలైటిస్ అంటారు. అది వచ్చినప్పుడు

0: మాట్లాడడం ఈ విధంగానే ఉంటుంది, నోరు తెరవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇలా టాన్సిలైటిస్ బారిన పడ్డ తర్వాత డాక్టర్ని సంప్రదించక ముందే, అంటే ఇవాళ ఈవినింగ్ అలా మనకు ప్రజెంట్ అయింది అనుకుందాం, రేపు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లే లోపే గృహ వైద్యంగా ఏదైనా చికిత్స రూపంలో ఏదైనా మనం చేయగలిగిన విషయం ఏమైనా ఉందంట, అంటే అది ఇంకా ముదిరిపోకుండా ఇబ్బంది పడకుండా?
0: సింపుల్ అండి, గోరువెచ్చని నీళ్ళలో కాస్త ఉప్పు వేసుకొని పొక్లించి చేయడం, ఆహార పదార్థాలు శుభ్రంగా వేడిగా ఉండేలా చూసుకోవడం, చల్లటి పదార్థాలు జోలికి వెళ్ళకపోవడం, ఆవిరి పట్టడం, ఇవి చేస్తూ డాక్టర్ గారిని సంప్రదిస్తే మంచిదండి.
1: ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా పిల్లల్లో చూస్తుంటాము ఈ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఐస్ క్రీమ్స్ అని పేస్ట్రీస్ అని ఎక్కువ తింటుంటారు, ఇవి కూడా ఈ టాన్సిలైటిస్కి రావడానికి కారణహేతం అవుతాయంటారా?
0: తప్పకుండా అండి, ఇలాంటివి వాళ్ళు అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేయబడిన ఐస్ క్రీమ్స్, ఐస్ గడ్డ ఏ విధంగా తయారు చేస్తారో మనకు తెలియదు, ఎలాంటి వాతావరణం ఎంతసేపు ఉంచుతారో తెలియదు, వాటిపై ఫంగస్ జరిగిందా తెలియదు, తప్పకుండా ఆ బయట దొరికేవి ఇవి కూడా మనకు ముఖ్యంగా ఐస్ క్రీమ్స్ మాత్రం అవాయిడ్ చేయడం మంచిది చిన్నపిల్లలకు.
1: ఇంకొకటి డాక్టర్ గారు, ఇలా టాన్సిల్స్ బారిన పడ్డ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్లు కానీ ఇవి తినడానికి వీల్లేదంటారు?
0: దెర్ ఇస్ నో ఛాన్స్. తీసుకున్నారంటే తప్పకుండా కాంప్లికేషన్స్ని మనం ఇన్వైట్ చేయాల్సిందే.
1: ట్రీట్మెంట్ పద్ధతి ఎలా ఉంటుందంట డాక్టర్ గారు?
0: ఇప్పుడు ట్రీట్మెంట్లో ఫస్ట్ ఒకటండి, సింప్టమాటిక్ రిలీఫ్ అని చెప్పాను. సింప్టమ్స్ అనుగుణంగా మేము నేను చెప్పినట్టుగా జ్వరాన్ని తగ్గించడం, గొంతు నొప్పి తగ్గించడం, దానికి కారణమైన జలుబు అలాంటివి ఏమైనా కూడా తగ్గించడానికి కొన్ని మందులు ఇస్తాము. తర్వాత హైడ్రేషన్ చాలా అవసరం అండి, వాటర్ బాగా తీసుకోవాలి. దీంట్లో అక్యూట్ టాన్సిలర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రం బాడీలో నుంచి నీరు లవణాలు పోవడం వల్ల వాళ్ళ బాడీ పెయిన్ చాలా ఎక్కువగా, నీరసం ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడం కోసం వీలంత ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల వాళ్ళు తొందరగా హైడ్రేట్ అయ్యి కోలుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మొదటి దశలో మాత్రం ఈ ట్రీట్మెంట్ తోటే 90% పీపుల్ని మనం రికవర్ చేసే అవకాశం ఉంటుంది, తొందరగా చేయగలుగుతాయి. ఇంకొకటి కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడం కోసం ఈ 2-3 రోజులైనా తగ్గట్లేదు అంటే ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి సరైన వైద్యానికి వెళ్ళినప్పుడు కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు.
1: అలాగే డాక్టర్ గారు, కొన్ని కొన్ని సందర్భాల్లో టాన్సిలెక్టమీ, టాన్సిల్స్ ఆపరేషన్ చేసి తీసేశారు అంటుంటారు, అది ఏ పరిస్థితుల్లో చేయాల్సి వస్తుందంటారు?
0: టాన్సిల్ సర్జరీ చేయాలంటే మొట్టమొదటిగా వయస్సు పరంగా వెళ్దామండి. టాన్సిల్స్ అనేవి కూడా మనకు 1-2 సెకండ్ ఇయర్ నుంచి మొదలుకుంటే మ్యాక్సిమం 10 ఇయర్స్ వరకు వాళ్లకు యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. 10-12 ఇయర్స్ మ్యాక్సిమం పీరియడ్, అప్పటికి ఆ ఇమ్యూనిటీ అనేది అక్వైర్డ్ ఇమ్యూనిటీ రూపంలో అతనికి వస్తుంది కాబట్టి ఎవరికైనా తనకు కానీ అతనికి కానీ వచ్చిన తర్వాత వాటి రోల్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఈ గ్యాప్ లోపల ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువసార్లు రావడం, లేకపోతే వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల కాంప్లికేషన్స్ రావడం, ఆ టాన్సిల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఫీవర్తో బాధపడుతూ ఫిట్స్ లాంటివి రావడం, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ టాన్సిల్స్ వచ్చినప్పుడు టాన్సిల్స్తో పాటుగా అడినైటిస్లు కూడా ఇన్ఫెక్ట్ అయ్యి నోటి ద్వారా గాలి తీసుకోవడం, అంటే ముక్కు ద్వారా గాలి తీసుకునే పరిస్థితి లేకపోవడం, నోటి ద్వారా గాలి తీసుకోవడం, గురక పెడతా ఉండడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మేము తప్పని పరిస్థితుల్లో సర్జరీ అనేది చేస్తాం, దాన్ని టాన్సిలెక్టమీ సర్జరీ. కానీ ఈ చిన్నపిల్లల్లో వీలంత వరకు మేము సర్జరీని అవాయిడ్ చేయడం కోసం సింప్టమాటిక్ ట్రీట్మెంట్కి వెళ్తాం, కానీ వన్స్ కాంప్లికేషన్ చూసిన తర్వాత మాత్రం సర్జరీ అనేది కంపల్సరీ. అదే పెద్దవాళ్ళ విషయానికి వస్తే మాత్రం ఒక ఆ ఏజ్లో టాన్సిలార్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తక్కువ, ఆ వాళ్లకు ఇలాంటివి వస్తువు ఉన్నాయి అంటే క్రానిక్గా వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్ ఏముందంటే ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ చేసే ఒక బ్యాక్టీరియా బాడీలో మిగతా భాగాలకు పాకి ఇన్ఫెక్షన్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఎస్పెషల్లీ బీటా హిమోలైటిక్ అనే బ్యాక్టీరియా ఉంటుంది, ఆ బ్యాక్టీరియా వల్ల రుమాటిక్ ఫీవర్ కానీ గ్రోమెరో నెఫ్రైటిస్ అంటే కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే ప్రమాదం ఉన్నందున అలాంటి వాళ్ళలో కూడా అడల్ట్స్లో మాత్రం సర్జరీకి వెళ్తాం.
1: డాక్టర్ గారు, ఈ టాన్సిలైటిస్ విషయంలో నోటి పరిశుభ్రత పాత్ర ఎంతవరకు ఉంటుందంటారు?
0: 100% ఉంటుందండి. నోరు మంచిదైతే ఊరు మంచిదైనట్టుగా ఇక్కడ కూడా మన నోరు మన అలవాట్లు మంచివైతే కూడా ఈ ఆరోగ్యం కూడా మంచిగానే ఉంటుందండి. తప్పకుండా మన నోటిని డైలీ 2 సార్లు అయినా శుభ్రంగా తోముకోవడం, ఎప్పుడు తినడానికి ముందు తిన్న తర్వాత పుక్కిని చుమ్మడం, ఇలాంటి హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ బయట ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా వీలైనంత వరకు ఇంటి ఆహార పదార్థాలని తీసుకుంటూ జాగ్రత్తగా ఆపడుకున్నంత కాలం ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా వరదగా ఉంటాయండి.
1: ముఖ్యంగా పిల్లల్లో రాత్రిపూట పాలు తాగేసి అలాగే ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ తినేసి బ్రష్ చేసుకోకుండా పడుకుంటే ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుందంట కదా?
0: రకరకాల ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కానీ అలాంటి టైంలో ఖచ్చితంగా మనం ఎప్పుడైనా తినడానికి ముందు తిన్న తర్వాత తప్పకుండా నోట్లో నీళ్ళు పోసుకొని పుక్కిలించి పడుకోవాలి. అన్నిట్లో ఇంకొక ఇంపార్టెంట్ చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చెప్తున్న ఒక చిన్న సజెషన్, రాత్రి పడుకునే ముందు ఎలాంటివి తీసుకోకూడదు, అది ఈవెన్ నీరు కూడా తీసుకొని ఇమీడియట్గా పడుకో.

0: మినిమం 1.5 అవర్ టు 2 అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు సాయంత్రం 6-7 గంటల వాళ్ళు డిన్నర్ చేసేసి 8-9 కల్లా పడుకునేవాళ్ళు.
1: అంటే గూట్లో దీపం నోట్లో ముద్ద పెట్టుకొని తర్వాత 9 గంటలకల్లా పడుకోవాలనేవాళ్ళు.
0: అది అది మంచి పద్ధతి. ఎందుకంటే లేట్ నైట్ డిన్నర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఊబకాయం కావచ్చు, గ్యాస్ట్రో ఇసోఫెజియల్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ ఈ కాలంలో పెరగడానికి ఒక కారణం. కాబట్టి వీలైనంత తొందరగా తిని ఒక 2 అవర్స్ గ్యాప్లో పడుకోవాలి. అంటే ఎప్పుడు తిన్నా కూడా వీలైనంత మ్యాక్సిమం పీరియడ్ మనం 1.5 టు 2 అవర్స్ మధ్య కాలంలో పడుకునే ముందు ఏం తీసుకోకూడదు.
1: డాక్టర్ గారు, ఒకవేళ టాన్సిల్ అంటూ ఇన్ఫెక్ట్ అయ్యి మనకు సమస్యగా మారినప్పుడు ఈ మీరు చెప్పిన జాగ్రత్తలు పాటించినట్లయితే తొలి దశల్లోనే దాన్ని గుర్తించి త్వరగా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉందంటారు.
0: తప్పకుండా ఉంది.
1: అలా కాకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే ఎటువంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందంటారు?
0: ఇప్పుడు వయసు రీత్యా చూసి చిన్నపిల్లల్లో మాత్రం వీటి వల్ల అబ్సెసెస్లు ఫామ్ అవుతూ ఉంటాయి. పెరిటాన్సిలైటిస్ అని చెప్పాను కదా, దాని చుట్టూ ఇన్ఫెక్షన్ తయారి కంప్లీట్గా మాట్లాడే అవకాశం తగ్గుతూ ఉంటుంది, నోరు తెచ్చే అవకాశం తగ్గిపోయి దాంట్లో ఇన్ఫెక్టివ్ మెటీరియల్ పెరుగుతున్నంత వరకు అది బ్లడ్లోకి వెళ్ళిపోయి బ్లడ్లో నుంచి సెప్టసీమియాగా మారి బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది వీలైనంత తొందరగా మనం అది ఐడెంటిఫై చేసి దాన్ని సర్జరీ ద్వారా, అంటే చిన్న సర్జరీ ద్వారా ఆ పస్సును తీసేసి యాంటీబయాటిక్ కోర్స్ పెట్టి హాస్పిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటివి రావద్దంటే మొదటి దశలోనే వెళ్ళాలి. ఇది దాటితే ఇంకా పక్క చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కూడా రెట్రోఫారెంజియల్ అబ్సెస్ అంటాం, అది వెరీ డేంజరస్. ఇంకా అది వెళ్ళిందంటే చాలా వరకు క్రిటికల్ ఫేజ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో నేను చెప్పినట్టు ఇదివరకు బీటా హిమలటిక్ అనే బ్యాక్టీరియా కనుక మనకి ఇన్ఫెక్ట్ అవుతూ ఫ్రీక్వెంట్గా చేస్తుందంటే ఇట్ లిక్స్ ద జాయింట్ అండ్ కిక్స్ ద హార్ట్, అంటే జాయింట్స్కి వెళ్ళి ఇన్ఫెక్షన్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం హార్ట్కి వెళ్ళి హార్ట్ని ఆపేస్తుంది. అంటే రుమాటిక్ ఫీవర్ అనే కాంప్లికేషన్ రావచ్చు. అలాగే కిడ్నీలకు ప్రాబ్లం, గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అనే ఇన్ఫెక్షన్కి గురి చేయడం వల్ల కిడ్నీలు పూర్తిగా షట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాటికి వెళ్లకుండా మొదటి దశలోనే మందులు వాడాలి. ఇలా ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంది అని గమనిస్తే మాత్రం సర్జరీ చేయాలి. దెర్ ఆర్ అబ్సల్యూట్ ఇండికేషన్, దెర్ ఆర్ రిలేటివ్ ఇండికేషన్. అబ్సల్యూట్ ఇండికేషన్ అంటే ఇమ్మీడియట్గా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, రిలేటివ్ ఇండికేషన్స్ కొంచెం టైం తీసుకొని చేసేవి కూడా ఉన్నాయి.
1: సో టాన్సిల్స్ ఒకవేళ ఏదైనా కారణం చేత ఇన్ఫెక్ట్ అయితే ఏ రకమైన నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి సరైన వైద్యాన్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నయమయ్యే అవకాశం ఉందంటారు డాక్టర్ గారు?
0: తప్పకుండా అండి, అది రాకుండా తీసుకోవడమే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ క్యూర్.
1: ఇంకొక మాట డాక్టర్ గారు, చాలామందిని గమనిస్తుంటాము అటు జ్వరం వచ్చినా కానీ లేదంటే ఇలా చిన్న చిన్న నొప్పులు కానీ మీరు అన్నట్టుగా సమస్యలు రాగానే వితౌట్ ఎనీ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అలా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వేసుకొని ఆ పూటకు కొంచెం ఉపశమనం కలిగిందని నిర్లక్ష్యం చేస్తుంటారు, ఇది ఎంతవరకు సమంజసం అంటారు?
0: అది కరెక్ట్ కాదండి. 80% ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అనేవి ఎవరు కూడా వాడకూడదు. దానికి నేను చాలా అగెనిస్ట్. ఓవర్ ద కౌంటర్లో వేసుకునే పెయిన్ కిల్లర్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్ కావచ్చు, చెవిలో నొప్పి అనగానే చెవిలో డ్రాప్స్ వేస్తుంటారండి. నా సజెషన్, చెవిలో నొప్పికి దర్ సో మెనీ రీజన్స్, చెవిలోని కారణాలు కాకుండా ఇతర కారణాల వల్ల కూడా చెవిలో నొప్పి వస్తుంది. డాక్టర్ గారిని సంప్రదిస్తే చెవిలో ప్రాబ్లం ఉందా, లేకుంటే నోట్లో ప్రాబ్లం ఉందా, ముక్కులో ఉందా, జాయింట్లో ప్రాబ్లం ఉందా, దాన్ని చూసి మాత్రమే మందులు వేయాలి. అంటే కీలేరిగి వాత పెట్టాలంటారు కదా, దాన్ని డాక్టర్ గారు తప్ప ఇంకెవరు చేయలేరు. కాబట్టి అనవసరంగా ఏ మందులు కూడా బయట తీసుకోకండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం, టాన్సిలైటిస్ అనే అంశం గురించి డాక్టర్ రాణవీయ రమేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఇతర తరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో కార్ల సమయం 7:32:43 దాటి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. వండర్ఫుల్ సాంగ్స్ ఇప్పుడు మీకోసం రెడీగా ఉన్నాయి మన పాటతో ప్రయాణంలో. ఎస్పెషల్లీ పాట అంటే కేవలం 4 స్టెప్పులు, కొద్దిపాటి ఎమోషన్స్ మాత్రమే కాదు, అది కథను నడిపించే ఒక సరికొత్త కాన్సెప్ట్ కూడా అవుతుంది కదా. మరి ఇండియన్ అంటే సరికొత్త కాన్సెప్ట్ తోటి పాటలు తీయడం అనేది ఇండియన్ సినిమాలో స్పెషల్గా ఉంటుంది. డైలీ వాడే వస్తువుల శబ్దాల నుంచి వినూత్నమైన విజువల్ మైండ్ గేమ్స్ వరకు సంగీతాన్ని ఒక ప్రయోగశాలగా మలిచి తీసిన పాటలు మనం వెళ్ళితేరిపోయి ఎన్నో ఉన్నాయి. జనరల్గా మూస ధోరణులను దాటుకుని సాంకేతికతకు మరియు కథనానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చిన కొన్ని అత్యంత వినూత్నమైన ప్రయోగాత్మక కాన్సెప్ట్ పాటలు మనము ఈరోజు పాటతో ప్రయాణంలో విందాం. మరి ఫస్ట్ వస్తున్న పాట ఏంటో తెలుసా? బాయ్స్. ఎస్, బాయ్స్ మూవీ నుంచి ఆలే ఆలే అనే పాట. ఈ మూవీలో ఆ పాట కేవలం ఒక లవ్ మెలోడీ మాత్రమే కాదు, సినిమాటిక్ ప్రయోగాలు, అడ్వాన్స్ కెమెరా వర్క్ మరియు సౌండ్ ఇంజనీరింగ్ కలిసికట్టుగా పనిచేస్తే ఎలాంటి ట్రెండ్ సెట్టింగ్ విజువల్ పోయిటరీ పుడుతుందో నిరూపించినటువంటి ఒక క్లాసిక్ అన్నమాట. దర్శకుడు ఎన్ శంకర్, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఎక్స్పెరిమెంటల్ సాంగ్. ఫస్ట్ వినండి, తర్వాత దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను. స్టే ట్యూన్డ్.

బాయ్స్ మూవీలో ఈ పాట వచ్చినప్పుడు కళ్ళార్పకుండా చూస్తూనే ఉంటాం కదా. ఎస్, ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉంటాం. ఎస్, ఈ సినిమాలో ఇదే టెక్నిక్, టైం ఫ్రీజింగ్ ఎఫెక్ట్ అనేది స్పెషల్గా ఈ పాట కోసం చేయడం జరిగింది. దీనికోసం ఒకే వృత్తాకార ఆర్క్ లేదా ట్రాక్ పైన 62 స్టిల్ కెమెరాలను వరుసగా అమరుస్తారు. యాక్టర్స్ గాల్లో ఎగిరినప్పుడు లేదా యాంగిల్లో ఉన్నప్పుడు ఆ 62 కెమెరాలు ఒకే మైక్రో సెకండ్లో ఒకేసారి క్లిక్ అవుతాయి అన్నమాట. ఆ 62 ఫోటోలను డిజిటల్గా ఆర్డర్లో ప్లే చేసినప్పుడు కెమెరా నటుల చుట్టూ 360 డిగ్రీల కోణంలో తిరిగినట్టు సమయం అక్కడ ఆగిపోయినట్టు కనిపిస్తుంది. మరి నటులు గాల్లో ఎగిరినప్పుడు లేదా ఒక భంగిమలో ఉన్నప్పుడు 62 కెమెరాలు ఒకే మైక్రో సెకండ్ ఒకేసారి క్లిక్ అవుతాయి అన్నమాట. కేవలం ఒక పాట చిత్రీకరణకి అప్పట్లో దాదాపు 1.5 to 2 crores ఖర్చు అయిందట. నిజంగా ఇలాంటి ప్రయోగాత్మక పాటలన్నీ కూడా నిజంగా ప్రేక్షకుల్ని చాలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి పాటల గురించి ఇంకో నేను చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులు చే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
3: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 7:43 దాటల ముందుకు వెళుతుంది. మనమున్నం పాటతో ప్రయాణంలో రైట్. మన ప్రయోగాత్మక పాటల గురించి కొన్ని రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. పాటలు అంటుంటే కేవలం జస్ట్ మెలోడీస్ అని, ఏదో లవ్ సాంగ్స్ అనే కాకుండా ఒక్కొక్క పాటలో ఒక్కొక్క సినిమాకి సంబంధించిన సిచ్యువేషన్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మాత్రం మీకు మరో వండర్ఫుల్ ట్రాక్, మిమ్మల్ని పరిగెట్టించే పాట. ఎందుకు అంటున్నానంటే ఈ సినిమా, ఈ పాట మొత్తంలో పరుగే పరుగు ఉంటుందన్నమాట. పరుగులు తీ అంటూ ఇంటి గడప దాటితే చంపేసే శత్రువుల మధ్య చిక్కుకున్న హీరో తప్పించుకోవడానికి పడే భయం, హడావిడి అండ్ కామెడీతో కూడినటువంటి ఉత్కంఠభరితమైన చేజింగ్ని డైరెక్టర్ రాజమౌళి అత్యంత వేగవంతమైన విజువల్స్ తెరకెక్కించారు మర్యాద రమణ మూవీలో. చావు బతుకుల పోరాటంలో ప్రాణాలను కాపాడుకోవడానికి మనిషి పడే ఆరాటాన్ని, ఆ క్షణంలో ఉండే తీవ్రమైన ఆందోళనను పరుగులు తీ అనే వేగవంతమైన పదాల రహితంతో అత్యంత పవర్ఫుల్గా మరి రాయడం అనేది జరిగింది బాలుగారు. సో మరి ఇప్పుడు మీకోసం అంటే ఎంఎం కీరవాణి గారి పరిగెత్తించే బీజిఎం మరి టెన్షన్ పెంచే ఆర్కెస్ట్రేషన్ ఈ పాటలోని ప్రాణభయానికి, ఎంటర్టైన్మెంట్కి పర్ఫెక్ట్ సింక్ తీసుకొచ్చాయి అనమాట. మరి లేట్ చేయకుండా ఆ పాట ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను. స్టేట్ చేయండి.

0: బాట వింటున్నంతసేపు సీరి వెన్నెల సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో పాటు మీరు పరుగులు తీసింటారు. అంత బాగా పాటని రాయడము, ట్యూన్ చేయడము అండ్ పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా ఉంది కదా. ఇలాంటి మరిన్ని ప్రయోగాత్మకమైనటువంటి పాటలు వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
6: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
7: ఉదయతార.
6: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
7: ఈ అభ్యుదయ తార.
6: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
7: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
8: మీట్ ద స్టార్.
7: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
6: FM 102.8 MHz పై
8: మీట్ ద స్టార్.
9: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి August 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, ఇతర తరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. యాస్, మనమున్నాం ఈ టైంలో పాటతో ప్రయాణంలో. పాటలు, పాట వెనుకున్న కథల గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మీకోసం మరో ప్రయోగాత్మకమైన పాట, రియలీ నిజంగా ఒక సరికొత్త ప్రయోగం అనమాట. 2020 వచ్చినటువంటి అలవైకుంఠపురంలో సిత్తరాల సిరపుడు అనే పాట తెలుగు సినిమాల్లో ఒక ల్యాండ్ మార్క్ ప్రయోగంగా నిలిచింది. కేవలం పాట మాత్రమే కాకుండా సన్నివేశంలో భాగమైన ఒక కథనాత్మక పోరాట ఘట్టం, అంటే నేరేటివ్ యాక్షన్ సీక్వెన్స్, సింపుల్గా చెప్పాలంటే ఫైట్ సీను ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. రీజన్ ఏంటి, జనరల్గా సినిమాల్లో ఫైట్ సీన్కి వెనక ధడేల్ ధడేల్ ఢమాల్ ఢమాల్ అనే నేపథ్య సంగీతం జనరల్గా వాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొంత వాళ్ళ డైరెక్టర్ టేస్ట్ని బట్టి ఉంటుంది. కానీ త్రివిక్రమ్ థమన్ కాంబినేషన్లో ఈ సన్నివేశాన్ని ఒక మ్యూజికల్ ఫైట్ డ్రామాగా మలిచారు. పాటలోని ప్రతి రిథమిక్ బిట్, డ్రమ్ దెబ్బకు అల్లు అర్జున్ శత్రువులను కొట్టే ఫైట్ మూమెంట్స్కు పర్ఫెక్ట్ సింక్ ఉంటుంది. ఫైట్లోని తీవ్రత అంటే ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ పాటలోని టెంపో మరియు గాత్రం యొక్క పిచ్ పెరుగుతూ ప్రేక్షకుని హై ఎనర్జీకి తీసుకెళ్తాయన్నమాట. ఆ పాట ఇప్పుడు మీకోసం వినిపిస్తూ ఉన్నాను. సూరన్న సాకేత్ కొమండూరి పాడినటువంటి ఈ పాటకి విజయ్ కుమార్ బల్లా సాహిత్యాన్ని అందించారు. థమన్ SS కంపోజిషన్లో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: ఎల సుక్కలొచ్చే సకన మకళ్ళల్లో ఎల ఎల సుక్కలొచ్చే.
1: ఒక్కసారి ఈ పాట విన్న తర్వాత విజువల్ అంతా కళ్ళ ముందుకు వచ్చింది కదా. రైట్, అది పవర్ ఆఫ్ అంటే త్రివిక్రమ్ అండ్ థమాంది. మరో పాట కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ పాట వినిపిస్తాను, మీ మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 0402324052, వాట్సాప్ నంబర్ 7382608586.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీరు వింటున్నారా ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం వస్తుంది మరో వండర్ఫుల్ ట్రాక్. ఎస్పెషల్లీ సాహిత్యాన్ని చాలా అర్థవంతంగా అండ్ రకరకాల ఉపమానాలతోటి వర్ణించడం అనేది రచయితలు చేస్తూ ఉంటారు కదా, లిరిసిస్టు. మరి దీంట్లో నవ్వుని వెన్నెలతోనూ పువ్వులతోనూ పోల్చడం చూస్తుంటాం, కానీ ఈ పాటలో నవ్వులోని అమాయకత్వాన్ని మనసులోని నిర్మలత్వాన్ని సూచించడానికి మల్లెని ప్రధాన ఉపమానంగా తీసుకున్నారు. మల్లె పువ్వు ఇచ్చే సువాసన ఆహ్లాదం ఎంత ప్రశాంతంగా ఉంటాయో ఆ నవ్వు తెచ్చే అనుభూతి కూడా అంతే ప్రశాంతమైనది చెప్పే కావ్యాత్మక ప్రయోగం ఇది. ఈ పాట పాడాలంటే ఫస్ట్ పాట బాగా అంటే నవ్వు అనేది బాగా వచ్చుండాలి, నవ్వడం అనేది వచ్చుండాలి. మరి అది ఏ సినిమాలోది అంటే సరదాగా కాసేపు నుంచి హరిహరన్ కౌసల్య పాడినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం ప్లే చేస్తున్నాను చక్రి మ్యూజిక్ కంపోజిషన్లో.

లాంటి పాటలు వింటూ ఉంటే మరి సమయం అలా అలా అయిపోతూ ఉంది. ఎనివేస్ మంచి మంచి పాటలు మంచి మంచి ప్రయోగాల గురించి ఉన్నారు కదా, ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని స్పెషల్గా వివిధ భారతి తరఫున కూడా నేను కోరుకుంటూ ఉన్నాను మన మ్యూజిక్ డైరెక్టర్ని. ఓకే రైట్, స్టూడియో క్లాక్లో సమయం 8 గంటలకు వస్తుంది. న్యూస్ హెడ్లైన్స్, వార్తల ముఖ్యాంశాల తర్వాత మస్తి మజలు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు లోక్సభ ఆమోదం తెలియజేసింది. ప్రధాన న్యాయమూర్తి సహా జడ్జీల సంఖ్య 34 నుంచి 38కి పెంచేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. పదే పదే విపక్షాల నిరసనలతో బిల్లుపై చర్చ లేకుండానే బిల్లును ఆమోదించారు. అనంతరం లోక్సభను రేపటికి వాయిదా వేశారు. ముఖ్యమైన బిల్లులపై జరిగిన చర్చల్లో ప్రతిపక్షాలు పాల్గొనలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు ఆమోదం పొందిందని, అయితే ఈ చర్చలో ప్రతిపక్ష పార్టీల సభ్యులెవరూ పాల్గొనలేదని అన్నారు. అలాగే రాజ్యసభలో సూక్ష్మ, చిన్న, మత్స్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు ఆమోదం పొందినప్పటికీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనలేదని ఆయన చెప్పారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం రెండో సమావేశం రేపు ప్రారంభమవుతుంది. బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో రేపు ఎల్లుండి జరిగే సమావేశాలకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం వేదికగా ఉంది. రాష్ట సాగునీటి భవిష్యత్తుకు అత్యంత కీలకమైన 4 ప్రధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించే ప్రక్రియను ఇకపై కాలపరిమితితో కూడిన కార్యాచరణగా ముందుకు తీసుకెళ్లాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ది కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, అలాగే దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇటీవల జరిగిన విద్యార్థుల ఆందోళనలలో పాల్గొన్న నిరసనకారులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు మూసివేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉందని సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టం చేసింది. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్

సెలక్షన్ కమిటీ ప్రకటించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంబీఏ ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 5వ తేదీతో ముగుస్తుంది. ఈ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే తెలంగాణ ఐసెట్ లేదా విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశ పరీక్షలు అర్హత సాధించవలసి ఉంటుంది. ఈ రాత్రి వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్ సహా 22 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 స్టూడియో క్లాక్ల సమయం 8:04:17 దాటాల ముందుకు వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ ఇయర్ ఫోన్స్ తగిలించి వాల్యూమ్ పెంచి డ్యాన్స్ స్టెప్ లేయించి అదిరిపోయే పాటలతో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ వైరల్ ముచ్చట్లతో మీ మూడ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మీకోసం మనందరి కోసం రెడీగా ఉంది మన ఫేవరెట్ షో.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మరి మజా మజాగా ఉండే విషయాలు తెలుసుకునే ముందు మస్తు పాట విందాం. హరిహరన్ మధుశ్రీ పాడినటువంటి పాట, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో, శివాజీ నుంచి వండర్ఫుల్ ట్రాక్.

0: ఏదేమైనా చెప్పండి అబ్బా, ఈ పాట మొత్తం విన్న తర్వాత ఒక్కటి మాత్రం బాగా వచ్చింది ఏంటి అని అంటే, కుక్కుకు కుక్కుకు కుక్కుకు కుక్కుకు నవ్వుల్ నవ్వుల్ కదా. సాహిత్యం ఎలా ఉన్నా కానీ ఇది మాత్రం అందరికీ చాలా మంది పాడేటటువంటి లైన్ అనమాట, కుక్కుకు కుక్కుకు కుక్కుకు కుక్కుకు. మీరు కూడా ట్రై చేస్తున్నారు కదా, ట్రై చేయండి ట్రై చేయండి. మరికొంత మరింత ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీ మసి మధ్యలో నేను షేర్ చేసుకుంటాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మరి మస్తీ మజాలో మస్తుగా ఉండే విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎన్నో ప్రేమ కథలు ఉంటాయి కదా, కానీ మన ఫుడీస్కి బిర్యానీస్కి మధ్య ఉండే లవ్ స్టోరీ ఉందే, అదొక నెక్స్ట్ లెవెల్ అన్స్టాపబుల్ లవ్ అండి. సండే అయినా మండే అయినా హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా కొందరికి మైండ్లో ఫ్లాష్ అయ్యే ఒకే ఒక్క పేరు బిర్యానీ కదా. బిర్యానీ బిర్యానీ బిర్యానీ, ఎస్పెషల్లీ హైదరాబాద్ వాళ్ళకి మాత్రం రాత్రి లేదు పగలేదు తప్పకుండా ఏమాత్రం చిన్న మూమెంట్ దొరికింది, అవకాశం దొరికిందంటే బిర్యానీ పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే జనరల్గా మనం హాఫ్ ప్లేట్ లేదా ఫుల్ ప్లేట్ తింటేనే పొట్ట ఫుల్ అయిపోయినట్టు రిలాక్స్ అయిపోతాం, కానీ ఒక ఆయన ఏకంగా 45 నిమిషాల్లో 5 ప్లేట్ల మటన్ బిర్యానీ లాగించేసి ఏకంగా రికార్డే సృష్టించాడు. ఆ రికార్డ్ క్రియేట్ చేసినందుకు అదిరిపోయి ఆఫర్ కూడా అందుకున్నాడు. నిజంగా ఆ ఆఫర్ మామూలుగా లేదు. ఆ ఆఫర్ ఏంటి అంటే చెప్తాను తప్పకుండా చెప్తాను. ఇప్పుడు మాత్రం మీకోసము ఒక పాట వినిపిస్తాను. నిజంగా అంటే ఈ పాటలో హీరోయిన్ అనుకుంటుందేమో కానీ అక్కడ తిన్న తర్వాత, అతను తిన్న తర్వాత మాత్రం జనాలు మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ అతన్ని ఇలాగే పిలుచుకుంటున్నారు. ఎలా

0: తీరుదిడుగా ఇలాగే మహానుభావుడు వేరా అని ఫీల్ అయ్యారు మరి అక్కడ ఉన్న రెస్టారెంట్ వాళ్ళు ఆ పోటీలో పాల్గొన్నవారు. రైట్, పోటీ గురించి చెప్తాను. మరి ఇప్పుడు మాత్రం మీరు విన్న పాట మహానుభావుడు మూవీ నుంచి గీతమాధురి పాడినట్టు మానసి పాడినటువంటి పాట కృష్ణకాంత్ సాహిత్యాంతం అనే సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు వింటున్నారు మాస్తి మజా మీ ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ హాజీ సురభి.

రైట్. ఇప్పుడు మనము మరి బిర్యానీ మ్యాన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. కోల్కతాలో ఉన్నటువంటి ఫేమస్ షిరాజ్ గుల్జన్ రెస్టారెంట్ వాళ్ళు తమ 85వ యానివర్సరీ సందర్భంగా ఒక క్రేజీ కాంపిటీషన్ పెట్టారట అండి. 100 మంది పోటీ పడితే అందులో మన ప్రమీత్ కుమార్ దాస్ అనే ఒక బిర్యానీ వీరుడు ద బిర్యానీ మ్యాన్ టైటిల్ కొట్టేశాడు. 45 నిమిషాల్లో 5 ప్లేట్ల మటన్ బిర్యానీ అంటే మామూలు విషయమే కాదు కదా. బిర్యానీ మీద ఏ రేంజ్ ఆశ ఉండాలి, ఏ రేంజ్ మోహం ఉంటే తప్ప అది సాధ్యమే కాదు కదా. ఇక ఈ గెలుపుకి వచ్చినటువంటి రివార్డు వింటే మీ మైండ్ ఏంటి, అందరి మైండ్ బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. రెస్టారెంట్ వాళ్ళు మన ప్రమీత్ కుమార్ గారికి లైఫ్ టైం బిర్యానీ ఫ్రీ బిర్యానీ కార్డు ఇచ్చేశారంట. అంటే జీవితాంతం రూపాయి ఖర్చు లేకుండా ఎప్పుడైనా వెళ్ళొచ్చు హ్యాపీగా బిర్యానీ తినడమే తినడము తినడమే తినడము తినడమే తినడము. వాట్ అన్ ఆఫర్ సర్జీ, నిజంగా లైఫ్ సెట్ అయిపోవడం అంటే ఇదే కదా. ఇక ఫైనల్కి వచ్చినటువంటి మిగతా 24 మందికి కూడా 3 ఇయర్స్ లాయల్టీ కార్డ్స్ ఇచ్చి డిస్కౌంట్ ఆఫర్ చేశారట. నిజంగా బిర్యానీ లవర్స్కి ఇంతకంటే బిగ్గెస్ట్ జాక్పాట్ ఏముంటుంది చెప్పండి. సో మై డియర్ ఫ్రెండ్స్, బిర్యానీ అంటే కేవలం రైస్ మసాలా కక్కముక్క కాదు, అదొక రాయల్ ఫీలింగ్, అదొక అల్టిమేట్ డిలైట్ కదా. రైట్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం, ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్ కోసం మీరు ప్రతిరోజు 8 to 8:30 వరకు ట్యూన్ చేసే ఉంచండి మస్తీ మజా మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని కూర్చొనివ్వకుండా దిల్ని ఖుషీ చేసి మిమ్మల్ని ఆడించే ఒక వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ మల్లన్న నుంచి వస్తుంది. విక్రమ్ అండ్ రీటా పాడినటువంటి పాట, సాహితీ గారు లిరిక్స్ అందించారు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్. మరి డ్యాన్స్ చేయడానికి మీరు రెడీనా?

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. కొంచెం మస్తీ బోలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
1: ఎస్, మస్తీ మజాలో మస్తు మస్తుగా ఉండే పాటలే కాదు, మాటలు అన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి. ఇక మరో ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన పెద్దలు ఊరికే అనలేదు చిరిగిన చొక్కా అయినా వేసుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోని. అవును, ఒక మంచి పుస్తకం ఇచ్చే జ్ఞానం విలువ కాలంతో మానవు, దానికి నిదర్శనమే ఈ మైండ్ బ్లోయింగ్ స్టోరీ అనమాట. ఏంటి ఆ స్టోరీ అంటే, ఆస్ట్రేలియాలోని కియామా లైబ్రరీకి చెందినటువంటి యాంటీక్విటీస్ ఆఫ్ అథెన్స్ అనే ఒక అరుదైన పుస్తకాన్ని 1872 ఎవరు తీసుకెళ్లారటండి. మరి ప్రాచీన గ్రీస్ వైభవాన్ని, ఎథెన్స్ వాస్తు శిల్పాన్ని వివరించి ఈ నిధిని ప్రాణం కంటే ఎక్కువగా దాచుకోవాలనుకున్నారేమో తెలియదు, కానీ ఓ పాత ఇంటి పొయ్యి వెనకాల రహస్య గొడవలో దాచేశారంట. అంతటి విలువైన పుస్తకం ఏకంగా 150 తర్వాత రీసెంట్గా ఇంటి పునర్నిర్మాణంలో బయటపడిందనమాట. మరి రీకన్స్ట్రక్షన్ చేస్తుంటే అది బయటపడింది. శతాబ్దనరం గడిచినా కూడా ఆ జ్ఞాన సంపద గోడలో చెక్కు చెదరకపోవడం నిజంగా విశేషమని చెప్పచ్చు. ఇక అసలు క్విస్ట్ ఏంటంటే, నాటి రూల్స్ ప్రకారం లెక్కేస్తే దీని లేట్ ఫైన్ ఎంతో తెలుసా? $28,000 అంటే మన కరెన్సీ లెక్కగా ₹19,00,000 అనమాట. అందుకే ఫ్రెండ్స్, చొక్కా పాతదైనా పర్లేదు కానీ మంచి పుస్తకాలు చదవడం మాత్రం ఆపకండి. కాకపోతే ఆ పుస్తకం లైబ్రరీది అయితే మాత్రం టైంకి ఇచ్చేయండి బాబాయ్, లేదంటే మీ మనవళ్ళు ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఏమంటారు? రైట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్రతిరోజు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం వస్తుంది ఒక వండర్ఫుల్ ట్రాక్, ఇన్స్పిరేషనల్ సాంగ్ ఫ్రమ్ సనాఫ్ సత్యమూర్తి నుంచి రఘు దీక్షిత్ పాడినటువంటి పాట, రామజోగి శాస్త్ర సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: వండర్ఫుల్ సాంగ్ ఫ్రమ్ సన్ ఆఫ్ సత్యమూర్తి నుంచి విన్నారు కదా. ఇక స్టూడియో క్లాక్ లో సమయం 8:30 దాటింది. అంటే ఇక మీకోసం ఒక ఫేవరెట్ షో రెడీగా ఉంటుంది. ఒకే సినిమాలోని మొత్తం పాటలను ఒకే వరుసలో వింటే ఆ కిక్కే వేరు కదా. ఆ అద్భుతమైన మ్యూజికల్ ఫీలింగ్ని మీ మైండ్లో క్రియేట్ చేయడానికి రెడీ అవుతుంది మీ ఏకచిత్ర గీతాలు. దానికోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అంది

ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందమ్మా అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. రైట్, మరి హెయిర్ థర్టీ దాటిందంటే మీకోసం, నా కోసం, మనందరి కోసం రెడీగా ఉంటుంది ఏకచిత్ర గీతాలు. ఎస్, ఒక్కటే సినిమాలో అన్ని పాటలు ఉంటే దిల్ భలే ఖుషి అవుతుంది కదా. మరి ఈరోజు మన దిల్ని ఖుషి చేసేటటువంటి సినిమా ఏంటి, ఆ పాటలు ఏంటి అంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక గోల్డెన్ ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఏంటది? ఎస్ ఎస్, గెస్ చేసింది కరెక్టే. అదే మన కాలేజ్ డేస్. ఆ క్లాస్ రూమ్ బెంచీలు, ఆ క్యాంటీన్ ఛాయ్లు, ఆ చిలిపి క్రష్ల బా, ఆ జ్ఞాపకాలే వేరు కదా. సరిగా ఇలాంటి ఒక అల్టిమేట్ క్యాంపస్ వైబ్ని మన గుండెల్లో నింపినటువంటి ఐకానిక్ మూవీ హ్యాపీ డేస్. మరి ఈరోజు మన షోలో ఆ క్లాసిక్ సినిమా వెనుక ఉన్నటువంటి క్రేజీ విశేషాలు మాట్లాడుకుందాం. అంతోపాటుగా ఈ సినిమాకి రియల్ సోల్ మన మిక్కీ జే మేయర్ మ్యూజికల్ ట్యూన్స్ అన్నమాట. మరి ఆ మ్యూజిక్ మ్యాజిక్ గురించి మాట్లాడుకునే ముందు లెట్స్ ఎంజాయ్ దిస్ ట్రాక్. వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ హ్యాపీ డేస్ నుంచి వచ్చేస్తూ ఉంది. నో క్లాసెస్, నో టెన్షన్స్, ఓన్లీ క్యాంటీన్స్, రత్స అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ అల్లరి. ఇదే మరి ఈ పాటలో ఉండేటటువంటిది సెన్స్ని బాగా చాలా బాగా చెప్పారు వెంకటేష్ పట్వారి సాహిత్యంలో, మిక్కీ జే మేయర్ కంపోజిషన్లో, కృష్ణ చైతన్య, క్రాంతి, ఆదిత్య, సిద్ధార్థ్, శశికిరణ్ పాడినటువంటి ఈ పాట ఇప్పుడు మీకోసం స్టేట్ ఉంది.

0: జిల్ జిల్ జిగా అండ్ వండర్ఫుల్ ట్రాక్ బ్యాక్ బెంచర్స్ రచ్చకి పర్ఫెక్ట్ యాంథమ్లా ఉండే ఈ ఫుల్ ఆన్ మాస్ అండ్ ఎనర్జెటిక్ పాటతో మిక్కీ మేయర్ యూత్కి ఫుల్గా కనెక్ట్ అయిపోయాడు. కట్ చేస్తే ప్రతి పాట అదర్స్ అంటే అదర్స్, అలా అదిరిపోయే పాటలన్నీ యూత్ఫుల్ సాంగ్స్ అని కూడా మరి హ్యాపీ డేస్ నుంచి వినిపిస్తాను. మీరు మాత్రం ఏం చేస్తారు, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: స్టూడియో క్లాక్ లో సమయం 8:41 దాటింది. రైట్, మనమున్నాము మరి ఏకచిత్ర గానంలో. హ్యాపీ డేస్ మూవీకి సంబంధించిన విషయాలతో పాటు మంచి పాటలు కూడా వింటూ ఉన్నాం. నిజంగా కాలేజ్ డేస్ ఎప్పుడు కూడా హ్యాపీ డేసే కదా. ఇక ఈ మ్యాజికల్ వండర్కి ప్రాణం పోసిన ఆ యంగ్ అండ్ ఎనర్జెటిక్ గ్యాంగ్ గురించి కొంచెం మాట్లాడుకుంటే, ఫస్ట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. ఎస్, మరి ఈ శేఖర్ కమ్ముల గారి డిజైన్, ఇలా చేయాలి, ఇలాంటి యూత్ఫుల్ సినిమా తీయాలి అనేది తన ఒక డ్రీమ్గా పెట్టుకుని చేయడం అనేది జరిగింది. ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు ఈ సినిమా కోసం పక్కా యూనిక్ మైండ్ సెట్తో వెళ్ళారు. రేడియో అనౌన్స్మెంట్ అండ్ వెబ్సైట్ ఆడిషన్స్ ద్వారా చందు, రాజేష్, టైసన్, స్టాఫ్స్ అప్పులకి పిక్ చేసుకున్నారనమాట. మరి ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా వాళ్ళని పిక్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, హీరో వరుణ్ సందేశ్ అమెరికా నుండి పంపినటువంటి ఒక వీడియో క్లిప్ చూసి శేఖర్ కమ్ముల గారు ప్లాట్ అయిపోయారు. ఇక మన నిఖిల్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి ఏకంగా మెయిన్ రోలే కొట్టేశాడు. అలాగే హీరోయిన్ తమన్నా మధు క్యారెక్టర్లో మెరిపించింది కదా. అయితే మరి మధు క్యారెక్టర్కి సింగర్ సునీత గారు ఇచ్చినటువంటి వాయిస్ ఒక నెక్స్ట్ లెవెల్.

0: టోటలీ పర్ఫెక్ట్ కాస్టింగ్. మరి ఆ కాస్టింగ్ అనేది కుదరడం అనేది జరిగింది. మరి దానికి తగ్గట్టుగానే ఆ పాటలు కూడా కంపోజిషన్ ఉంది. మరి ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని విషయాలు మాట్లాడుకునేకు ముందు అదిరిపోయే పాట, అదిరిపోయే పాట ఇప్పుడు మీకోసం వచ్చేస్తూ ఉంది. కార్తీక్ పాడినటువంటి పాట వనమాలి గారి సాహిత్యం, మరి మిగిజమే కంపోజిషన్లో అరేరే అరేరే అంటాం, మస్తు పాట మీకోసం.
1: మిగిలానా మరి చాలా.

0: ఈ పాట వింటూ వింటూ మీ బీటెక్ రోజుల్లోకి, ఇంజనీరింగ్ సమయానికి, చదువుల రోజుల్లోకి వెళ్ళొచ్చు ఉంటారు కదా. ఎస్, అంత ఇంపాక్ట్ చూపించింది హ్యాపీ డేస్ మూవీ. ఈ హ్యాపీ డేస్ మూవీకి సంబంధించి మరికొన్ని విషయాలు చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రగతి ప్రధాన సాగిపో.

0: మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం మీట్ ద స్టార్ ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 8:50 రైట్. మనమున్నాం ఏకచిత్ర గీతాల్లో, హ్యాపీ డేస్కి సంబంధించిన పాటలు మాటలు తెలుసుకుంటూ. మరి ఈ సినిమాకి షూటింగ్ అంతా సిబిఐటిలో ఇంజనీరింగ్ కాలేజీలోనే జరిగింది. మరి మొదటి రోజు కాలేజ్ గేట్ దాటిన 8 స్టూడెంట్స్ కథే ఈ సినిమా. ఫ్రెండ్షిప్, ఫస్ట్ లవ్, ఈగోలు, ఎగ్జామ్ టెన్షన్లు, లాస్ట్ ఇయర్ విడిపోయే నాటి ఎమోషన్స్, ఇవన్నీ మన ప్రతి ఒక్కరి కథలాగే అనిపిస్తాయన్నమాట. అందుకే యూత్కి ఏంటి, మరి యూత్ నుంచి దాటి ఉద్యోగాలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా కనెక్ట్ అయిపోయింది. ఇక షూటింగ్ విషయానికి వస్తే, శేఖర్ కమల గారు తన చదువుకున్నటువంటి సిబిఐటి మరి ఎంజీఐటి కాలేజీలోనే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ షూట్ చేశారనమాట. రియల్ లొకేషన్లు కాబట్టి సెట్ అవసరమే రాలేదు. పైగా క్లోత్స్ కోసం ఒక బ్రాండ్తో టైఅప్ అయ్యి ఏకంగా 10 లక్షల సేవ్ చేశారంట. అంటే 3 కోట్ల బడ్జెట్తో తెరకెక్కినటువంటి ఈ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర 20 కోట్లకు పైగా కొల్లగొట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మరి కేవలం అంటే మిక్జమేర్ కంపోజ్ చేసినటువంటి పాటలు కాకుండా ట్రెడిషనల్ పాటను కూడా దీంట్లో ఎస్పెషల్లీ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ డే కాలేజ్ గడప తొక్కేటప్పుడు పడే ఆ చిన్న భయం, ఎక్సైట్మెంట్ ఎప్పటికీ స్పెషలే. మన కాలేజ్ జర్నీకి ప్రశాంతమైన శ్రీకారం చుట్టి ఆ పవిత్రమైన విద్యా ప్రార్థనను కూడా దీంట్లో పెట్టడం అనేది జరిగింది. ప్రణవి పాడినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం నేను వినిపిస్తాను. స్టే ట్యూన్డ్.

నిజంగా ఈ పాట ఆ సినిమాలో ఆ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు ఎంతో రిలాక్స్ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక ఇంజనీరింగ్ చదివి ఒక హడావిడిగా ఉండే కాలేజీలో ఇలాంటి పాటతోటి హీరోయిన్ ఇంట్రొడక్షన్ అద్భుతంగా ఉంటుందన్నమాట. సో మరి ఇలాంటి ప్రత్యేకమైన ప్రయోగాత్మకమైనటువంటి సీన్స్ని క్రియేట్ చేశారు శేఖర్ కమల గారు. అంతేకాకుండా మరి ఈ సినిమాలో మరో వండర్ఫుల్ ట్రాక్ ఎస్పెషల్లీ హ్యాపీ డేస్ టైటిల్ ట్రాక్ అదిరిపోతుంది. గుండెల్లో దాచుకున్నటువంటి పాత కాలేజీ పిక్స్ చిలిపి జ్ఞాపకాలన్నింటినీ కూడా ఒకేసారి బయటికి తీసే మ్యాజిక్ ఇది. ఇంకెందుకు లేట్ చేయకుండా పాట విందాము. వేటూరు గారి సాహిత్యం అదిరిపోయింది. హర్షికాండ్ మిక్జమ్ ఏర్పడినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం. స్టే ట్యూన్డ్.

వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా. మరి ఒకసారి ఈ పాట విన్న తర్వాత దిల్ భలే ఖుషి అవుతుంది. ఫ్రెండ్స్ అందరూ గుర్తు వచ్చేస్తూ ఉంటారు ఈ సినిమాలో సిచ్యువేషన్గా చేసినటువంటి చిన్న చిన్న బిట్ సాంగ్స్ కూడా చాలా హైప్ క్రియేట్ చేసి ఆ పాటలు కూడా విందాం. స్టే ట్యూన్డ్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలవించే సంపూర్ణ వినోదం. రైట్, ఇలా అద్భుతమైనటువంటి బిట్స్ను కూడా, అంటే చిన్న చిన్న సిచ్యువేషన్గా వచ్చేటటువంటి బిట్స్ను కూడా ఎంతో బాగా అద్భుతంగా కంపోజ్ చేశారు అటు శంకర్ కంబ్ల కానివ్వండి, ఇటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మికి జయ మేయర్ కూడా. మరి ఈ సినిమా నుంచి మరికొన్ని వండర్ఫుల్ ట్రాక్స్ కూడా వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు

0: పర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ల సమయం సరిగ్గా 9 గంటలు.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జేశ్వరం రమేష్ మానమున్నాం. ఏకచిత్ర గీతాల్లో మనము హ్యాపీ డేస్ మూవీకి సంబంధించిన విషయాలు అండ్ వండర్ఫుల్ ట్రాక్స్ వింటూ ఉన్నాం కదా. సినిమా ప్రొడక్షన్ కాస్త తగ్గించుకోవడానికి శేఖర్ కమల్ గారు ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ దుస్తుల బ్రాండ్తో టైప్ అయ్యారు. సినిమాలో 8 మంది మెయిన్ లీడ్స్ వేసుకున్న డ్రెస్సెస్ మాత్రమే కాకుండా హైదరాబాద్ బ్రాంచ్లో హ్యాపీ డేస్ కలెక్షన్ పేరుతో స్పెషల్ సేల్ కూడా పెట్టారు. తెలుగు సినిమాలో ఒక బ్రాండ్ కలెక్షన్ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ స్థాయిలో ఉపయోగించడం ఒక నిజంగా ఒక ఈ ఇయర్స్లో ఫస్ట్ అనే చెప్పాలి. మరి ఇప్పుడు మాత్రం మీకోసం వచ్చేస్తుంది ఒక ఫాస్ట్ బెట్. ఎస్, లైఫ్లో డౌన్స్ వచ్చినప్పుడు గివప్ అవ్వకుండా హోప్తో ముందడుగు వేయడమే కదా రియల్ యాటిట్యూడ్ అంటూ మరి మీలో ఎనర్జీ నింపడానికి రంజిత్, సునీత, సారథి పాడినటువంటి అదిరిపోయే పాట వనమాలి సాహిత్యంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం స్టేట్యూన్.

0: ఎనర్జీ లెవెల్ని హైప్ చేసింది కదా. రైట్, ఇలాంటి పాటలతో పాటు మరో వండర్ఫుల్ ట్రాక్ ఈ సినిమా నుంచి మీకోసం ప్లే చేయబోతున్నాను. దానికి ముందు మరికొన్ని విషయాలు కూడా చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: తెలుగు ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో హ్యాపీ డేస్ సృష్టించినటువంటి మామూలుది కాదు, ఎస్పెషల్లీ హ్యాపీ డేస్ ఇంపాక్టు చాలా ఎక్కువగా ఉంది. అవార్డుల విషయంలో కూడా ఈ సినిమా ఒక క్లీన్ స్వీప్ చేసింది. ఏకంగా 6 ఫిలింఫేర్ అవార్డ్స్, 3 నంది అవార్డ్స్ అండ్ ఇతర సినిమా అవార్డ్స్ కూడా తన ఖాతాలో వేసుకుంది. దీని మానియా ఎలా ఉందంటే, అంటే మలయాళంలో హ్యాపీ డేస్ వన్స్ ఇన్ లైఫ్గా డబ్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్, మరి కన్నడలో జాలి డేస్గా, తమిళంలో ప్రకాష్ రాజ్ గారు దీన్ని ఇనిదుగా రీమేక్ చేశారు. అంతేందుకు ఈ సినిమా చూశాక తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది కుర్రాళ్ళు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారంటే మరి ఆ రేంజ్ క్రేజ్ మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. రైట్, అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించినటువంటి, అంటే ఈ ఒక విధంగా ఒకవైపు కథతో పాటుగా మ్యూజిక్ అనేది చాలా ప్లస్. మేజర్ హైలైట్ ఏంటంటే మ్యూజిక్ అని మనం మాట్లాడుకోవచ్చు. మికిజే మేయర్ ఇచ్చే ఈ మెలోడీస్ ఉన్నాయే స్ట్రైట్గా హృదయాన్ని టచ్ చేస్తాయి. అరెరే అరెరే పాట అయితే క్యూట్ అండ్

లవ్ అండ్ హ్యాపీ వైబ్స్ ఇన్ పర్ఫెక్ట్ కేర్ ఆఫ్ డ్రెస్. మరి వేటూరి గారు, వనమాలి గారు లిరిక్స్, కార్తిక్ వాయిస్ కలిసి మనల్ని వేరే లోకానికి తీసుకెళ్తే, వనమాలి గారు రాసినటువంటి ఓ మై ఫ్రెండ్ సాంగ్ ఉంటే ఇప్పటికీ ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉంటాయి. ఫ్రెండ్షిప్ డే వస్తే చాలు, ఆల్ ఓవర్ తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట మోగుతూనే ఉంటుంది. ఆ పాట ఇప్పుడు మీకోసం, కార్తీక్ పాడినటువంటి పాట, వనమాలి సాహిత్యంలో వచ్చినటువంటి ఆ పాట ఇప్పుడు మీకోసం.

0: లైఫ్లో ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ మన హార్ట్కి దగ్గరగా ఉండిపోయేది కొందరే కదా. మన ఫేర్వెల్ రోజున కన్నీళ్లు తెప్పించి ఆ ప్యూర్ ఫ్రెండ్షిప్ ఎమోషన్ ఈ సాంగ్లో రిఫ్రెష్ చేసింది కదా. రైట్, ఏదేమైనా ఈ సినిమా అంటే హ్యాపీ డేస్ మూవీ గురించి మనం ఎన్ని మాట్లాడుకున్నాం, ఇంకా గంటలు గంటలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ రికార్డు క్రియేట్ చేస్తాయి, కానీ హ్యాపీ డేస్ లాంటి కొన్ని సినిమాలు మాత్రమే జీవితాంతం గుర్తుపోయే అందమైన అనుభూతిని ఇస్తూ ఉంటాయన్నమాట. ఈరోజు ఈ విశేషాలను వింటుంటే మీకు మీ పాత కాలేజీ ఫ్రెండ్స్ ఆనాటి తుంటరి పనులు ఖచ్చితంగా గుర్తుకొచ్చే ఉంటాయి కదా. మరి ఇంకెందుకు అలసే, వెంటనే మీ పాత ఫ్రెండ్స్కి ఒక మెసేజ్ డ్రాప్ చేయండి లేదా ఒక కాల్ చేసి విష్ చేయండి. ఈ వీకెండ్లో పప్పన్నంలో పచ్చడి వేసుకొని మీ ఫ్రెండ్స్తో పాటు తింటూ ఈ సినిమా చూసేయండి, ఓకేనా? రైట్, మరి ఇది ఈరోజు ఏకచిత్ర గీతాలు సెగ్మెంట్లో హ్యాపీ డేస్ మూవీ నుంచి మంచి పాటలు విన్నారు కదా. రేపు మరో మూవీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ అజే సురభి రమేష్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 9:15 కావస్తుంది. 9:15 ఉర్దూలో వార్తలు ప్రసారం అవుతాయి. అనంతరం 9:30 వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు. మళ్ళీ 10:00 నాటి మేటి సినీ గీత మాలిక మధురిమలకలిద్దాం. అంతవరకు వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

बैजू बावरा फिल्म का ये गाना भी शास्त्रीय रचना पर

0: संपादन आकांक्षा सिंह, प्रस्तुति रमेश गोखले।
1: आज के फनकार।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 10 గంటలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు ట్యూన్ చేశారు FM వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 10:01. కాలం ఎంత వేగంగా పరిగెడుతున్నా కొన్ని జ్ఞాపకాలు, కొన్ని పాటలు మాత్రం ఎప్పటికీ మన మనసులోనే నిలిచిపోతాయి కదా. అలాంటి ఒక మధురమైన అనుభూతిని, పాత బంగారు కాలం నాటి మధుర గీతాలను మీకు అందించడానికి వచ్చేసింది మీ రేడియో షో మధురిమ. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆనాటి జ్ఞాపకాల్లోకి కలిసి ప్రయాణిద్దాం. రండి వినండి నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ.
2: ఆకాశవాణి అలవరుసలపై తేలివచ్చి వివిధ భారతీ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. పిలుపు విని పరిగెత్తుకుని వెడితే, కనుల ముందు ప్రియుడు కనబడితే, కనులు కలబడితే, మాట తడబడితే, మనసు దడపెడితే, చిగురి చెంపలపై చిరుచమటల మెరుపులతో పరువపు పరుగులలో పాడుతున్న తొలితరం గేయం. ఆస్తిపరులు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పి సుశీల పాడిన పాట. ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

చెట్టు ఎదగాలంటే పల్లవం ఎంత ముఖ్యమో, పాట కదలాలంటే పల్లవి కూడా అంతే ముఖ్యం. అదే వలపు పల్లవి అయితే బ్రతికే పాటవుతుంది. కొత్త కోరిక మనసును నిలువెచ్చగా తాకి మెత్తగా చేసే వెన్నెల కరిగించేలా మధురోహల భావనలో ఎదుటి రూపంతో పెదవి వెనుక మౌనంలో ఉలకక పలకక ఊరుకుంటే కళ్ళు కదపక చూపు మరల్చక చూస్తూ పోయే మధుర క్షణాలలో కోయల్ని

అడ్డం పెట్టుకుని రచయిత కలం గీతమై కదిలితే ఈ పాట అవుతుంది. ఇదాలోకం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, వేటూరి సుందరరామ్మూర్తి రచన, చక్రవర్తి సంగీతం.

వేటకు కావలసింది ఒడుపు, ఓపిక. వేటకే కాదు సయ్యాటకు కూడా ఒడుపు, ఓపిక కావాల్సిందే. లేడికన్నుల అందం మనసును కట్టి పడవేస్తే ఆమె కైపు కన్నుల అందం మనిషినే కట్టి పడవేస్తోందని, వయ్యారం సొగసు విరబూసిన వయస్సులో కోయిల నడకలతో కదిలివస్తున్న కన్నెలేడి జాలిచూపుల్ని చూసి తాను పడిపోక ఆమెను ఒడిచిపట్టుకోవాలని, పదబంధాలకు స్వరానుబంధం జతకలిపి ఈ పాట పాడితే బంగారు తిమ్మరాజు చిత్రంలో జమునారాణి పాడిన పాట. వీటూరి రచన ఎస్పి కోదండపాణి సంగీతం.

రూపం శ్యామసుందరం, విలాసం యమునాతీరం, పరివేష్టితం గోపికాజనం, మృదుమురళీనాద వినోద విహారి గోపాలుడు మునివరులకైనా భువి నరులకైనా స్మరణీయుడే. ఆ శ్రీహరి స్మరణే జీవన్ముక్తి సాధనకు సోపానం అంటూ, భక్తిరస ముక్తికి సోపానం అంటూ సాగే రసప్లావిత గీతం ఈ పాట. బండరాముడి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు బృందం పాడిన పాట. జంపన్న రచన సుసర్ల దక్షిణామూర్తి, ప్రసాదరావు సంగీతం.

అందం అందుకోవటం వందు ఆనందం ఉండాలి, కానీ అందని దాని అందుకోవటం కోసం ఆరాటం ఉంటే ఏం ఉపయోగం? పైగా ఆ అందం పొందేందుకు పొందుకోరి వచ్చిన చిన్నదానిని పొందకుండా వేరే యాతనలు పట్టం ఏం సబబు అని ప్రశ్నిస్తూ కీరవాణి రాగఛాయిల్లో పలకరిస్తున్న రాగరంజిత గీతం. విప్రనారాయణ చిత్రంలో పి భానుమతి పాడిన పాట. సీనియర్ సముద్రాల రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

మేఘమాలికల శ్రావణ నీరదల చల్లనియ కన్నుల్లో తన నీడని, ఆ నవ్వుల్లో పరిమళించే దోసిటి పూలని అపురూపంగా గుండెకు హత్తుకుని ఆఘ్రాణిస్తానని, మది సరస్సుల్లో అలలుగా కదులుతున్న అనురాగాన్ని ఆమె కులుకులతో కలిపి, ఒడ్డున సాగే కలహంసల్ని ఆమె నడకతో కలిపి ఆరాధిస్తూ, రూపం ఇంద్రధనువైతే కోపం చంద్రతనువైతే సిగ్గు ఎందుకు చేరగరారమ్మంటూ గాయకుడు పాడుతున్న పాట. శారద చిత్రంలో వి రామకృష్ణ పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, చక్రవర్తి సంగీతం.

మనిషిపై నీరుపడ్డా, నీటిలో మనిషిపడ్డా, మనసు జలధరించి ఒక్కసారిగా ఎరుకులోకొస్తుంది. వానజల్లుకు, నీటి వెలువకు, పిల్లల ఆనందానికి హద్దే ఉండదు. ఎర్రని ఎండలోనైనా, చల్లని నీటిలోనైనా స్నానం పగలైనా వెన్నెల్నే తలపిస్తుంది. కన్నెవయసు పులకిస్తుంది, రాణి రాగాలను పలికిస్తుంది, మధుర రాగాలను మదివీణపై మీటిస్తుంది, తరుణి తరుణంలో వరుణి మరులు కురిపిస్తుంది అంటూ గాయని బృందంతో పాడుకుంటున్న ఈ బృందగానం జగదేక వీరుని కథ చిత్రంలో పి సుశీల, పి లీలా బృందం. పింగళి రచన, పెండ్యాల సంగీతం.

తల్లి తండ్రి, ఆ తర్వాత తోడు నీడా తోబుట్టువులే. వెన్నుచలవ ఉంటేనే తోబుట్టువులు ఉంటారు. పూర్వజన్మ ఫలం ఉంటేనే పెన్నిదిగా కలుసుంటారు. పుట్టినింట ఆశలు పెంచి, మెట్టినింట అదృష్టం పంచి, మనసు నిండేలా, కళలు పండేలా, బంగారు కాంతుల కళ్ళ వెలుగులలో వెలిగే దివ్యులలో పాడుకునే సోదరీ సోదరుల గీతం. ఆత్మీయుల చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: తెలుపు నలుపులుగా చదరంగం ఉంటుంది. వెలుగు చీకటిగా జీవిత చదరంగం ఉంటుంది. అందులో దేవుడు ఆడే ఆటలు, జీవుల చదరంగంలో గెలుపులు ఓటములు అన్నీ మామూలే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగితే కన్నతల్లి ఒకరు, పెంపుడు తల్లి మరొకరు, ఇలాంటి బంధాల మధ్య, అనుబంధాల మధ్య పతి పత్నీ సుతులుగా గత జన్మల కర్మల కొనసాగింపుగా జీవితం సాగిపోతూనే ఉంటుంది. ఆగిపోయి రాలిపోయే వరకు అంటున్న గీతం ఈ ప్రబోధ గీతం. రుణానుబంధం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట. జూనియర్ సముద్రాల రచన, పి ఆదినారాయణరావు సంగీతం.
1: ఋణానుబంధ రూపేణ

సృష్టి రెండు అక్షరాలు, జీవం దేహం ఇంకో రెండు, అమ్మా నాన్న మళ్ళీ రెండు, చావు పుట్టుకలు మరొక రెండు, భగవంతుడు భక్తుడు ఇంకొక రెండు, వర్తమానానికి గతం భవిష్యత్తు ఓ రెండు, రెండు రెండు కలుస్తూ ఒక కొత్త ప్రపంచమే వస్తుంది. నువ్వు నేను అనే రెండు మనంగా మారి మనం మనమందరం అవుతున్నాం. ఇందులో ఎవరు లేకున్నా ఏదీ ఉండదు. తీగ ఒకరిగా, అల్లిక మరొకరిగా, పువ్వు ఒకరిగా, తావి ఇంకొకరిగా, తిమ్మెరె ఒకరిగా, పరిమళం ఇంకొకరిగా ఉంటూ వసంతానికి పరిమళాన్ని, మబ్బులకు మెరుపుల్ని పంచి ఇస్తూ, కొండలకు అండగా, మంచులకు నిండుగా, తోడు నీడగా, ప్రేమ అనే రెండక్షరాలుగా ఇరువురి మధ్య ప్రణయగీతం ఇది. మంచి మనుషులు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

ప్రపంచమే అంత పాపం. ఎవరైనా నవ్వితే ఏడుస్తుంది, ఏడిస్తే నవ్వుతుంది.

நதிதி கடலிதி விடுதீராணி சம்பந்தம், கடலதி வெண்ணிலதி விடுதீராணி அனுபந்தம், பிரேயசி பிரியுளது கூட விடுதீராணி அனுராக பந்தம், சூரியுடு நுண்டி எண்டனி, சந்திரனு நுண்டி வெண்ணிலனி, புவ்வு நுஞ்சி தாவினி விடதீலம். அந்துக்கே మేఘాన్ని చూసిన నెమలి వలె తాను పురివిప్పి ఆడతానని, జన్మ జన్మలకు చెరిసగమై ఉండాలని ఒకరికొకరు తెలియబరుచుకుంటున్న ప్రకృతి ప్రణయ గీతం ఈ పాట. పూజా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట. దాశరథి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

పువ్వులంటే ఏమిటి? సుకుమారమైన స్పర్శ, రంగుల రూపం, మధురమైన మధువు, సురభిళ పరిమళం. అంటే స్పర్శ, రూపం, రసం, గంధం, ఈ నాలుగుతో మనల్ని అలరించేవే కుసుమాలు. అయితే ఇక్కడ శబ్దం మాయమైంది కనుక విరబూసే మధుమాసంలో ఆ మౌనాన్ని మాటగా కోయల పాటగా పాడుతుంది. ఆ పాటకు ఎలమావి పూతల పలకరింపుతో డోలికలు ఊగుతుంది. ఆ పూలను మధుర మకరందాలలో ఉప్పొంగిన జీవితంలో సుమసుగంధ బంధాలలో వెదజల్లిన విరితావుల్లో వెన్నెలకు పరిమళం వంటి ప్రణయవీణ మీటితే శుభరాత్రి గీతమవుతుంది. పులి బెబ్బులి చిత్రంలో బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. వేటూరు సుందరరామ్మూర్తి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో ముసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: ఇంతవరకు నాటిమేటి సినీ గీత మాలిక మధురేమ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం రేపు ప్రసారం చేసే కార్యక్రమంలో రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఆర్థరైటిస్ సమీకృత వైద్య విధానం డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ శృంకసారి. ఇక రేపు సాయంత్రం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు కెరీర్ గైడెన్స్ ఈ అంశంపై కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.